ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 27వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 44 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 వేద పఠనం గావిస్తారు వి మురళీధర శర్మగారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో అచ్యుతాష్టకం సంప్రదాయ కీర్తనలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో వరిని నేరుగా విత్తిన తర్వాత కలుపును ఏ విధంగా నివారించుకోవాలి, ఈ అంశం గురించి కొన్ని వివరాలు. 7:00 నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక. నివేదికను అందిస్తారు శ్రీ టి విజయ్ కుమార్. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో డాక్టర్

పోయి కోటేశ్వరరావు గారి కవితాపఠనం అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన శస్త్రచికిత్సలు చేసుకునే ముందు సెకండ్ ఒపీనియన్ ఈ అంశం గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్కే సూర్యనారాయణ గారి వీణావాద్యం, 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ, 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో పి పూర్ణచంద్రిక గారి గాత్రం, వాద్య సహకారం శ్రీ పి కౌండిన్య వయలిన్, శ్రీ పి జయభాస్కర్ మృదంగం, 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి వీణా పహరీ గారి భజన్స్, వాద్య సహకారం శ్రీ కె నందకుమార్ సితార్, శ్రీ జి యుగంధర్ ఫ్లూట్, శ్రీ ఠాకూర్ ప్రేమిందర్ సింగ్ తబలా, శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్ తాన్పురా. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత టేకులపల్లి గోపాల్రెడ్డి గారి జీవన స్రవంతి నవలా పరిచయం, పరిచయం చేస్తున్న వారు శ్రీమతి రంగరాజు పద్మజ గారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో అపురూప సుందరి కథ, ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ మరుపాక శంకర్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రతి పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల నిపుణులు అందించే వివరాలు, 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, రైతు నేస్తం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు పాల్గొంటారు, అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఈరోజు రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్కే సూర్యనారాయణ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 8:30

అప్సుజ్యోతిప్రతిష్ఠితం జ్యోతిశాప ప్రతిష్ఠిత తదేతదన్న వన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్న వన్నే ప్రతిష్ఠితం వే

0: ఈ మంత్రభాగము తైత్రీయోపనిషత్తునందు భృగువల్లి అనేటువంటి మంత్రభాగంలోనిది. ఈ మంత్రభాగాన్ని ఉపనిషత్ పారాయణాదులకు, వేద పారాయణాదులకు, అభిషేకాదులకు ఉపయోగించెదరు.
1: వి మురళీధర శర్మ గారిచే వేద పఠనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో అచ్యుతాష్టకం సంప్రదాయ కీర్తనలు వింటారు.

0: ఇంతవరకు అచ్యుతాష్టకం సాంప్రదాయ కీర్తనలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

0: పొలం పనులు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: ఈనాటి కార్యక్రమంలో వరిని నేరుగా విత్తిన తర్వాత కలుపును ఏ విధంగా నివారించుకోవాలి, ఈ అంశం గురించి కొన్ని వివరాలను వింటారు.
2: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, వరిని నేరుగా విత్తిన తర్వాత కలుపును ఏ విధంగా నివారించుకోవాలి అన్న వివరాలు రైతు సోదరులకు అందిస్తున్నారు. ఈ విధంగా ఇటీవల కాలంలో పెరుగుతున్న కూలీల కొరత, అధిక కూలీల రేట్ల వలన వరిని నాట్లు వేసి పండించే పద్ధతి కన్నా నేరుగా విత్తి సాగు చేయడాన్ని అవలంబిస్తున్నారు. ఈ పద్ధతిలో అధిక దిగుబడులు సాధించాలంటే అదనులో కలుపు నివారణ చాలా ముఖ్యం. కలుపు మొక్కలు వరి పంటతో పోటీపడి నీరు, సూర్యరశ్మి, పోషకాలను

0: ఎక్కువగా తీసుకుని పంట ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి. ఈ పద్ధతిలో పంట మొదటి 34 రోజుల వరకు నీరు నిల్వగట్టడం ఉండదు కాబట్టి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుపు నిర్వహణ తక్కువ ఖర్చుతో అదనంలో కలుపు మందులను ఉపయోగించి నిర్మూలించవచ్చు. రసాయనిక కలుపు మందులు సమర్థవంతంగా పనిచేసి కలుపు నివారణ సరిగా జరగాలంటే కలుపు మొక్కలు 2 నుండి 4 దశల్లో ఉండాలి. కలుపు మందుల మోతాదు, వాడే సమయంపై అవగాహన పెంచుకోవాలి. ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందులు పిచికారీ చేయరాదు. కలుపు నిర్వహణ పద్ధతిలో భూమి తయారీ, రసాయనిక కలుపు మందుల ఉపయోగం, యంత్రాలతో మనుషులతో సమగ్ర కలుపు నిర్వహణ ఎంతో ఆవశ్యకమైనవి. విత్తిన 48 గంటలలోపు చేయదగిన పనులు. గడ్డి, తుంగ, వెడల్పాకు కలుపు నివారణకు ఎకరానికి పెండి మితాలిని 30% వేసి 1-2 లీటర్లు పిచికారీ చేయాలి. తుంగ, వెడల్పాకు కలుపు నివారణకు ఎకరానికి పైరజో సల్ఫ్యూరానిథైల్ 10% WP 80 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గడ్డి, తుంగ, వెడల్పాకు కలుపు నివారణకు ఎకరానికి పెండి మితాలిన్, పైరజో సల్ఫ్యూరానిథైల్ ఎకరానికి 600 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. గడ్డి, వెడల్పాకు కలుపు నివారణకు ఎకరానికి యాక్సిఫ్లోరోఫెన్ 200 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కలుపు 2-4 ఆకుల దశలో వెడల్పాకు, తుంగ కలుపు నివారణకు ఎకరానికి ట్రయోఫామోన్, ఇథాక్సి సల్ఫ్యూరాన్ 90 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గడ్డి, తుంగ కలుపు నివారణకు ఎకరానికి ఫెనాక్జులం బ్యూటైల్ 800 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గడ్డి, తుంగ, వెడల్పాకు కలుపు నివారణకు ఎకరానికి అజిమ్ సల్ఫ్యూరాన్ 50% DF 28 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తుంగ, వెడల్పాకు కలుపు నివారణకు మెట్ సల్ఫ్యూరాన్ ఇథైల్ క్లోరి మ్యూరాన్ ఇథైల్ 8 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గడ్డి, వెడల్పాకు కలుపు నివారణకు ఎకరానికి బిస్ పైరిబ్యాక్ సోడియం 10% వేసి 100 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఊదా, ఒడిపిలి కలుపు నివారణకు ఎకరానికి సైలోఫాస్ బ్యూటైల్ 300 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒడిపిలి కలుపు నివారణకు ఎకరానికి ఫెనాక్సా ప్రాప్పి ఇథైల్ 320 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా సూచించిన కలుపు మందులను సరైన సమయంలో ఉపయోగించుకుని యంత్రాలు అందుబాటులో ఉన్న చోట యంత్రాలతో కూడా కలుపు నివారణ చేసుకోవచ్చు. ఈ విధంగా సమర్థ కలుపు యాజమాన్యం వల్ల నేరుగా విత్తిన వరిలో తక్కువ సాగు ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నేరుగా విత్తిన వరిలో సమగ్ర కలుపు నివారణను చక్కగా నిర్వహించుకుని ఫలసాయాన్ని పొందాలని, ఆదాయాన్ని పొందాలని ఆశిస్తూ ఉన్నారు.
1: వరిని నేరుగా విత్తిన తర్వాత కలుపును ఏ విధంగా నివారించుకోవాలి, ఈ అంశం గురించి కొన్ని వివరాలను విన్నారు. ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రతి పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల నిపుణులు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో రైతు నేస్తం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్, ఎలక్ట్రానిక్ వింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు పాల్గొంటారు. అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
3: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
3: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
3: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
3: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
5: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
3: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.

0: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు. వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేఖ్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మైభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువనాయకత్వం, స్వచ్ఛంద సేవ, భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నషాముక్త యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక

0: ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, బలమైన వికసిత భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్తు ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్లె వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెనను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ
1: ఈ దారి గుండా వెళ్ళటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఎన్నో దశాబ్దాల సమస్య. దానికి పనులు మొదలు పెట్టిన 5 నెలల్లో ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభించడం, త్వరలో అప్రోచ్ రోడ్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం తీసుకున్నాం. ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ప్రారంభం అవుతాయి. భీమవరానికి ఇది ఒక అత్యంత ముఖ్యమైన, మనకిప్పుడు ఏలూరు పాలు, కైకలూరు ఈ రోడ్డు అదంతా కూడా విజయవాడకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది. దానికి ఇది ఒక ఇంపార్టెంట్ లింక్ గా మారబోతుంది. మనం ఇప్పుడు రెడీ అయిన ఈ 4 లేన్ బ్రిడ్జ్
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్టంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. రైతులకు పంటల బీమా భరోసా కల్పించడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఈ ఏడాది 35.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్టంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హంద్రీనివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ
2: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 TMC అవసరం, అంటే దగ్గర దగ్గర 46 TMC ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్ కు అవసరం అనేటువంటి పరిస్థితి. చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా

0: వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరమైనటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబికి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
1: ప్రపంచ స్థాయి సంస్థలైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్, టెక్నాలజీ, మీడియా, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్టంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్టానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ,
2: పెనుకొండ నియోజకవర్గంలో హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకు పోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మనకర్నేశ్వర్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, సెల్ కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు మొత్తం రాయలసీమ వైపే చూస్తున్నాయి.
1: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవిని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: త్రిభువన విశ్వవిద్యాలయ శిక్షణ చికిత్సాలయే చికిత్సాం ప్రాప్నువంతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వీయ నేపాలస్య సమకక్షేణ బాలేంద్ర షాహేన సహ దూరభాషేణ వార్తాం కృత్వా తస్మై సర్వ సంభవ మానవీయ సహాయతాయాః ఆశ్వాసనం దత్తవాన్. శ్రీ షాహ ప్రధానమంత్రిణే మోదినే సహానుభూతిపూర్ణ వచనానాం మానవీయ సహాయతాయాః ప్రస్తావస్య చ కృతే ధన్యవాదం జ్ఞాపితవాన్. నవదిల్లీతః పూర్వమేవ 10 టన్ పరిమితా మానవీయ సహాయతా ప్రేషితా అస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సామాజిక సంచార పటలే ఉక్తవాన్ యత్ భారతం అస్యాం సంకటాపన్నాయాం పరిస్థితౌ నేపాలదేశేన తత్రత్యై జనైశ్చ సహ దృఢతయా స్థితే. కాఠమాండునగరే స్థితేన భారతీయ దూతావాసేన భారతీయ నాగరిక సంబద్ధ సహాయతాయై సూచనాయై చ ఆపత్కాలీన దూరభాష సంఖ్యాః ప్రకాశితాః. విలుప్తేషు భారతీయేషు న్యూనాతిన్యూనం 50 జనాః కైలాస మానసరోవర యాత్రాయై గతాః తీర్థయాత్రిణః సంతి ఇతి అవధేయాస్పదం వర్తతే. హిమాలయీయ దేశే సహసా జాతేన జలప్లావేన అథ గండకనద్యాః చ జలస్తరే వృద్ధిః సంభావనాం దృష్ట్వా బిహార రాజ్యేన సజ్జతాః తీవ్రీకృతాః. బిహారస్య పశ్చిమ చంపారణ పూర్వ చంపారణ గోపాలగంజ సారణ ముజఫర్పుర వైశాలి ఇత్యతేషు షట్షు జనపదేషు సతర్కతా వర్ధితా అస్తి. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ ఉక్తవాన్ యత్ పరిస్థితిం నిరీక్షణాయ ఉచ్చస్తరీయ దళస్య నిర్మాణం కృతమస్తి. ఉత్తరప్రదేశే నేపాల సీమా సమీపస్థయోః మహారాజగంజ కుషీనగర జనపదయోః నిరీక్షణం వర్ధితమస్తి. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అద్య దృశ్యశ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన ఖేలో ఇండియా ఇది సంవాదం సంబోధయిష్యతి. మేరా యువా భారత్ ఇత్యేతద్వారా ఐషమః రాష్ట్రీయ క్రీడా దివస సమారోహాణం అంతర్గతం ఆయోజితః అయం కార్యక్రమః సంపూర్ణ దేశే ఆయోజయిష్యతే, యస్మిన్ ప్రత్యేకస్య రాజ్యస్య కేంద్రశాసిత ప్రదేశస్య చ ప్రత్యేకస్మిన్ జనపదే స్థితయోః ద్వయోః మహావిద్యాలయయోః యువానః భాగం గ్రహీష్యంతి. అయం కార్యక్రమః క్రీడా, యువనేతృత్వం, నాగరిక దాయిత్వం, స్వయం సేవా, శారీరక స్వాస్థ్యం, రాష్ట్ర నిర్మాణం చ ఏకస్మిన్ సామూహిక మంచే సంయోజయిష్యతి. భారత చీన దేశౌ సీమాక్షేత్రేషు శాంతిం స్థైర్యం చ స్థాపయితుం తథా ఉభయోః దేశయోః ద్విపక్షీయ సంబంధానాం స్వస్థం నిరంతరం చ వికాసాయ అనుకూలం వాతావరణం నిర్మాతుం స్వప్రతిబద్ధతాం పునః ప్రతిపాదితవంతౌ. భారత చీనయోః విశేష ప్రతినిధీనాం సీమా వివాద సంబద్ధ వార్తాయాః 25వ చరణం హ్యః బీజింగ నగరే అభవత్ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి నాగర్ కర్నూల్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికనందిస్తారు శ్రీ టి విజయ్ కుమార్.
2: రైతులకు ఎరువుల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ కోరారు. ఇకపై రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని అన్నారు. ఈ యాప్లో వచ్చే క్యూఆర్ కోడ్ను డీలర్కు చూపించి ఆ షాపుల్లోని పీఓఎస్ యంత్రం ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎరువులను పొందవచ్చన్నారు. డీలర్లు రైతులకు ఈ యాప్ బుకింగ్ లో సహాయం చేయాలన్నారు. ఈ యాప్లో బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే డీలర్లు ఎరువులు విక్రయించాలన్నారు. ప్రస్తుతం ఎకరాకు 2 బస్తాల యూరియా కేటాయిస్తున్నామని, ఏప్రిల్ 1 తర్వాత రైతులు కొనుగోలు చేసిన యూరియాను లెక్కించి అర్హత ప్రకారం యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5516 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, గతేడాదితో పోలిస్తే యూరియా నిల్వలు 150% అధికంగా ఉన్నాయన్నారు. వచ్చే సెప్టెంబర్ 8-9 తేదీల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వి సీతారాం తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ పేర్లను ఆగస్టు చివరి వరకు కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని కోరారు. అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, క్యారం, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఖోఖో లాంటి క్రీడా పోటీల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఉద్యోగ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతోని అందజేయాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 9 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం ఏడాదిలో పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తెలిపారు. బేస్మెంట్ స్థాయి వరకు పనులు జరిగాయన్నారు. పనులు నాణ్యతగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కళాశాలలో పూర్తి స్థాయిలో అనుభవం కలిగిన లెక్చరర్లు ఉన్నారని, ప్రస్తుత భవనం శిథిలావస్థలో ఉన్నందున సరైన విధంగా సదుపాయాలు లేవన్నారు. కార్పొరేట్ స్థాయిలో తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం, ఫర్నిచర్, ఇతర సదుపాయాల్ని ఈ కళాశాలలో ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు, బాలికలు పోకిరీల వేధింపులకు భయపడవద్దని షీటిమ్ ఏఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కల్పించేలా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, మార్కెట్లు, రద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలను కనిపెట్టేందుకు నిఘా ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఉన్నా 8716567676 నెంబర్కి ఫోన్ చేయాలని కోరారు. ఎల్నినో ప్రభావంతో రాబోయే కాలంలో తీవ్ర నీటి కరువు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎంజీకేఎల్ ఐ కాల్వలను బైక్ పై తిరుగుతూ పరిశీలించిన మంత్రి ఈ మేరకు స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో నిండుగా నీళ్లు ఉన్నాయని, వాటిని కాల్వల ద్వారా చెరువుల్లోకి మళ్లిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటికి ఇబ్బంది కలగకుండా భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతుల పరిస్థితులను గ్రహించి వరి పంటకు బదులుగా జొన్న, మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటలకు సాగు చేయాలని కోరారు. వచ్చే సెప్టెంబర్ నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి డి రమాకాంత్ తెలిపారు. భూతగాదా, చెక్ బౌన్స్, కుటుంబ తగాదా, బ్యాంకు, మోటారు వాహన ప్రమాద కేసులతో పాటు రాజీ అయ్యే క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందని, అప్పీల్ లేని తీర్పుతో సమయం, డబ్బు కూడా ఆదా అవుతున్నాయన్నారు. విపత్తుల సమయంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు యువత ముందుకు రావాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి స్కౌట్ మాస్టర్ సురేష్ బాబు కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర విపత్తు స్పందన దళం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆపదమిత్ర అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న యువత సేవ కోసం యాప్లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇందులో పేర్లు నమోదు చేసుకునన్న యువతకు 10,000 రూపాయల విలువైన కిట్, 5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా మహిళా సంక్షేమాధికారి రాజేశ్వరి తెలిపారు. ఇందులో భాగంగా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయిస్తున్నామన్నారు. 8 ఎకరాల స్థలంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందుకోసం అవసరమైన స్థలం, రోడ్డు, విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ చేపట్టామన్నారు.
1: నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ టి విజయ్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం.

ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ, అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ, పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూప్రకంపనల కారణంగా హిమానీనదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బేటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్పరాసి వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామ్చంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ

0: సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమాపేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారి కవితా పఠనం వింటారు.
1: శీర్షిక ఆకుపచ్చ కావ్యం. ఊరెళ్ళినప్పుడల్లా నన్ను హృదయానికి అత్తుకుని పసిబిడ్డలా మా పల్లెతల్లి బోరున ఏడుస్తుంది. నేను రోజురోజుకు తనకు దూరమవుతున్నానని, నగరం బిగి కౌగిలిలో నలిగిపోతున్నానని, పండగ వచ్చినప్పుడో, వైరస్ భూతం విలయతాండవం చేసినప్పుడో, ఎన్నికల వేళ కురిసే సిరుల జల్లుల్లో తడవటానికో ఊరికి వచ్చిపోతుంటానని పాపం మా పల్లెతల్లికి ఎంత కోపమో.

నేను కనిపిస్తే చాలు, మా పల్లెతల్లి మంచుకొండలా కరిగి నీరవుతుంది, దిగులు ఎడారిలా గుండెల మీద వాలిపోతుంది, పచ్చని చూపులతో దిష్టి తీసి అమృతమూర్తిలా దీవిస్తుంది, నా తనువు కంటిన కాలుష్యాన్ని కన్నీళ్లతో కడిగి అనురాగంతో అభిషేకిస్తుంది, చిరుగాలి పల్లకీపై ఎక్కించి నాలుగు దిక్కులకు నన్ను పరిచయం చేస్తుంది. నిజంగా మా పల్లెతల్లి ఎంత పావనమూర్తి! మట్టి కాగితంపై రాసిన ఆకుపచ్చని కావ్యంలా పసిడి సిరుల వన్నెలతో ప్రపంచాన్ని లాలిస్తుంది, చెట్టు చేమలతో చెలిమిచేసి పశుపక్ష్యాదులతో పాశాన్ని పెంచుకొని అఖిల జీవరాశిపై ఆత్మీయతను వర్షించి భారతమాతకే గోరుముద్దలు తినిపించే అన్నపూర్ణ మా పల్లెతల్లి. మహాకావ్యాల్లో చదవని జీవిత సత్యాలెన్నో మా తల్లి చిరునవ్వుల్లో తళతళా మెరుస్తుంటాయి. ఆమె స్వేద బిందువుల్లోనే శ్రమవేదం పల్లవించింది. ఆమె తీయని ఎదపైనే నేను కవిత్వాన్ని నేర్చుకున్నాను. నా ప్రాణాలతో పల్లెతల్లి పాదాలు కడుగుదామని ప్రయత్నిస్తుంటే రంగురంగుల లోకం మళ్లీ నన్ను రమ్మని పిలుస్తుంది. పూలతోటలో నుండి ప్లాస్టిక్ నవ్వుల బాటవైపు వలసపోయే సీతాకోక చిలుకలా మళ్లీ నేను ఆ రంగుల లోకం దిశగా పరుగుతీస్తాను. అప్పుడు మా పల్లెతల్లి పాలపిట్టను పైరగాలిని పిలిపించి నన్ను తీసుకురమ్మని పంపిస్తుంది. పట్టణమంతా అల్లుకున్న కరంటు తీగల నడుమ పాలపిట్ట కాలిపోయిందని, పరిశ్రమలు విసర్జించిన పొగ మబ్బుల్లో పైరగాలి ఊపిరి విడిచిందని, ఊరు పొలిమేరల్లో నాకోసం ఎదురుచూసే మా పల్లెతల్లికి తెలియదు. అసలు ఆ పిచ్చితల్లికి ఏం తెలుసు మనుషులను ప్రేమించటం తప్ప? శీర్షిక సర్వాంతర్యామి, అనాథల కోసం. నువ్వెప్పుడూ సర్వాంతర్యామిలా అణువణువులో సాక్షాత్కరిస్తుంటావు. ఊపిరి వేణువు ఆలపించే రాగాల పల్లకీ ఎక్కి నగరమంతా పాటల నక్షత్రాలను పారబోసుకుంటూ వెళుతుంటావు. ఆకలి కిరీటం ధరించి బతుకు సిలువను మోస్తున్న బాలక్రీస్తులా బజారు నిండా కరుణా తోరణాలను అలంకరిస్తూ నడుస్తుంటావు. బాధా సరిత్సాగరమై వీధి వీధిలో ప్రవహిస్తూ ఆశా తరంగాలతో అభివందనం చేస్తుంటావు. నువ్వెప్పుడూ సర్వాంతర్యామిలా అణువణువులో సాక్షాత్కరిస్తుంటావు. బాధా సరిత్సాగరమై వీధి వీధిలో ప్రవహిస్తూ ఆశా తరంగాలతో అభివందనం చేస్తుంటావు. కనిపించినప్పుడల్లా నువ్వు పెట్టే దోషడు దుఃఖ భిక్షతో అశ్రుష్ణపిత అక్షరాలు నా కలంగుండెల్లో నర్తించి నర్తించి భావచిత్రంపై చేసిన కవితా సంతకాలుగా నిలిచిపోతాయి. ఏ అజ్ఞాత జలపాతాల కరచాలనంలో జారిపడిన ఫేన శకలం తండ్రి నీవు, ఏ ఉద్రేక స్వప్న మృదంగాల లయవిన్యాసంలో ప్రవహించిన నాద గమకానివి తండ్రి నీవు, ఏ అజ్ఞాత జలపాతాల కరచాలనంలో జారిపడిన ఫేన శకలం తండ్రి నీవు, ఏ ఉద్రేక స్వప్న మృదంగాల లయవిన్యాసంలో ప్రవహించిన నాద గమకానివి తండ్రి నీవు, అనురాగం ఇంకిపోయిన ఈ ఇసుక తుఫానుల్లో అనాథ ఋషివై ఎన్నాళ్లు తపిస్తావు తండ్రి. మానవత్వాన్ని మరిచిపోయి మణిమంత్రాన్ని జపిస్తున్న మేమందరం నీ చిట్టి చేతుల్లో ఏ ప్రేమను వర్షించగలం? సముద్రమంత అసహ్యాన్ని వాంతి చేసుకోవడం తప్ప. దగ్ధగీతం, ఆర్టీసీ బస్ విలాపం. ఎక్కడ అగ్ని జ్వలించినా ఇక్కడ దగ్ధగీతమై పొగలు చిమ్మేది మాత్రం నేనే. ఒక సనాతన మూఢత్వం జాతర్లో గొర్రెపిల్ల గొంతు కోసినట్లు, ముఠాకక్షల సుదీర్ఘ ప్రతీకారం నిండు చూలాలైన బత్తాయి తోట ఉసురు తీసినట్లు ఒకనొక నిరుపమాన ఉద్రేకం నాకు మరణశాసనం లిఖిస్తుంది.
రాస్తా

ఫరోకో బుసలు కొట్టినప్పుడో, బంధు సునామీ విలయతాండవం చేసినప్పుడో నన్ను నేను ఆఖరిసారిగా చూసుకుంటాను. నడివీధిలోనే మీరు నాకు తలకురివి పెడతారు. జవనాశ్వంలా కదంతొక్కే నేను మసిబారిన అస్థిపంజరమై

0: అందర్నీ పసిబిడ్డల్లా నా గుండెల్లో దాచుకొని ఆద్యంతాల నడుమ పరిభ్రమిస్తూ గమ్యస్థన్యమందించే వాహనమాతను నేను. సామాన్య మానవుడి పుష్పక విమానాన్ని నేను. సామాన్య మానవుడి పుష్పక విమానాన్ని నేను. కాల్చడానికి వెలిగించడానికి మధ్య ఉన్న తాత్విక వ్యత్యాసాన్ని మీ చేతిలోని అగ్గిపుల్లనడిగి తెలుసుకోండి. పాదలేపనాన్ని జారవిడుచుకున్న ప్రవరాక్ష్యుణ్ణి పుట్టెడు దుఃఖం వరించినట్లు ప్రగతి రథచక్రం ప్రాణం తీసే ఉన్మాద భస్మాసురులారా, నా చితిమంటల సెగలు రేపు మీ రూపాయి నోటును హరించక మానవు. నిరసించటమెలాగో తెలియని అనుభవజ్ఞులైన ఆందోళనకారులారా, వారసత్వాన్ని ఆరగించే సర్పజాతిలా మీ అపార సంపదల్ని మీరే తగలబెట్టుకోవద్దు. ఎందుకంటే మీ చేతులు కాలిన తరువాత పట్టుకోవడానికి ఆకులు కూడా మిగలవు సుమా. అత్యాధునిక బుద్ధిమంతులారా, నన్ను కాదు తక్షణం దగ్ధం చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి బాబు. స్ఫూర్తి గంధం NDRF దళాల కోసం. ఎప్పుడైనా వాళ్లను చూశారా? నిప్పుల వానలో నిత్యం తడుస్తుంటారు, కత్తుల వంతెన మీద తెగించి నడుస్తుంటారు. వాళ్లను ఎప్పుడైనా చూశారా? తీవ్ర గండం చుట్టుముట్టినప్పుడు జనప్రాణావనోత్సాహంతో తక్షణం వాళ్లు ప్రత్యక్షమవుతారు. ప్రమాదపు చివరి అంచున వేలాడుతున్న దుఃఖ నదులను ఆదరంగా చేరదీస్తారు. వాళ్లను ఎప్పుడైనా చూశారా? ఉపద్రవంలో మునిగిపోతున్న ఊపిరి దివ్యలను పచ్చగా దీవిస్తారు. వైరస్ రగిలించిన తిమిర సముద్రంలోనో, పోటెత్తే వరద ఎడారిలోనో ప్రతిధ్వనించే ఆర్తనాదాలను ఓదార్పు ఒడ్డుకు చేరుస్తారు. వాళ్లను ఎప్పుడైనా చూశారా? పంచభూతాల ప్రళయ నాట్యంతో చెలరేగిన ప్రకృతి వైపరీత్యంలో కన్నీరు మున్నీరవుతున్న గాయాలపై అమ్మలాగా ఉపశమన లేపనం కురిపిస్తారు. ఆ దయాసింధువులను ఎప్పుడైనా చూశారా? నెత్తురోడుతున్న నిలువెత్తు మాంసపు ముద్దలను అమాంతం గుండెలకు హత్తుకుని ఛిద్ర దేహాలను భద్రంగా మోసుకొస్తారు. అనుబంధాలను విడిచిపెట్టి విపత్తు రణంలో కాలాన్ని కరిగించుకునే ఆ ధీరయోధుల పాదధూళిని మనసు నిండా స్ఫూర్తి గంధంగా రాసుకుందాం. అనుబంధాలను విడిచిపెట్టి విపత్తు రణంలో కాలాన్ని కరిగించుకునే ఆ ధీర యోధుల పాదధూళిని మనసు నిండా స్ఫూర్తి గంధంగా రాసుకుందాం. మృత్యువుకు కూడా ముచ్చెమటలు పట్టించే ఆ సాహస వీరుల అనంత సేవా నిరతిలో అణువంతైన ఆవాహన చేసుకుని మనుషులుగా జీవిద్దాం. వాళ్లను ఎప్పుడైనా చూశారా? వాళ్లను ఎప్పుడైనా పరామర్శించారా?
1: డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారి కవితా పఠనం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన శస్త్రచికిత్సలు చేసుకునే ముందు సెకండ్ ఒపీనియన్ ఈ అంశం గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన శస్త్రచికిత్సలు చేసుకునే ముందు సెకండ్ ఒపీనియన్ ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి డాక్టర్ ఏ మల్లేష్ గారు స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: మామూలుగా అనారోగ్యం బారిన పడి జలుబో జ్వరమో కడుపు నొప్పో యాసిడ్ ప్రాబ్లమో ఇలా వచ్చినప్పుడు తాత్కాలికంగా మందులు వాడడము లేదంటే కొంత డైట్ని మెయింటైన్ చేయడం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రతను బట్టి సమస్యాత్మకంగా మారినప్పుడు డాక్టర్లు శస్త్రచికిత్సని సజెస్ట్ చేస్తుంటారు. అలాగే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అంటే అటు యాక్సిడెంట్ కావడం కానీ లేదంటే అపెండిక్స్ లాంటి సమస్య రావడం కానీ కొన్ని ఆపత్కాల సమయాల్లో కూడా శస్త్రచికిత్సని సజెస్ట్ చేస్తుంటారు.
1: రైట్.
0: అయితే ఈ శస్త్రచికిత్స ఏ ఏ సందర్భాల్లో సెకండ్ ఒపీనియన్ అవసరం ఏర్పడుతుంది?
1: ఇందులో ముఖ్యంగా మనము సెకండ్ ఒపీనియన్ ఏ ఏ కేసెస్లో వెళ్తూ ఉంటామంటే, ఒకటేమో ప్లాన్డ్ కేసెస్ సార్. మనకి ఎక్కువ ఇంపార్టెంట్ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలంటే ప్లాన్డ్ కేసెస్లో వెళ్ళాలి. ఎమర్జెన్సీ కేసెస్లో ఎందుకు వెళ్ళకూడదంటే అక్కడ మనకి ఎప్పుడు కూడా టైం ఇంపార్టెంట్ సార్. ఆ టైం ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మనము టైం ఉండదు కాబట్టి మనకు అవైలబిలిటీ ఉన్న హాస్పిటల్స్ కానీ అవైలబిలిటీ ఉన్న డాక్టర్ దగ్గర కానీ ఇమ్మీడియట్ వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఎక్కడైతే మనము నార్మల్ మోడ్లో ఉన్నామో, నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, దానికి అడ్వైజ్ చేయొచ్చు డాక్టర్స్, నీకు నీ రీప్లేస్మెంట్ అవసరపడుతుంది, గాల్ బార్డర్లో స్టోన్స్ ఉన్నాయి, మీకు గాల్ బార్డర్ రిమూవల్ చేయవలసి వస్తుంది, ఒక యాంజియోగ్రామ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మేబీ డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు ఓపెన్ హార్ట్ సర్జరీనా ఆర్ స్టెంటింగ్ అనేది, ఇలాంటి వాటికి మనకు టైం ఉంటుంది కాబట్టి మనము సెకండ్ ఒపీనియన్ వెళ్తాం. ఇక్కడ ఒక మనకు డౌట్ ఏమొస్తుందంటే డాక్టర్ సర్జరీ అనగానే మనకి ఒక గుండెలో ఒక భయం స్టార్ట్ అయిపోతుంది. మేబీ డాక్టర్ చెప్పింది 99.9% రైట్ ఉండొచ్చు, కానీ స్టిల్ మనకు ఒక 1% డౌట్ ఉంది. ఆ డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తామనంటే మనం ఇంకొక సెకండ్ ఒపీనియన్కి వెళ్దాము అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియాలో 55% వెళ్తున్నారు సార్. వాళ్ళు ఫస్ట్ డాక్టర్ మీద నమ్మకం లేక అని కాదు, ఆ ఫస్ట్ డాక్టర్ చెప్పేది రాంగు అని కాదు, ఫస్ట్ డాక్టర్ని ఇగ్నోర్ చేస్తామని కాదు, కాబట్టి వీళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్. ప్లస్ ఇంకోటి ఏమవుతుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో డిస్కషన్ చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ సజెషన్ ఇస్తారు, మేబీ ఫ్యామిలీ మెంబర్స్లో కొందరు డాక్టర్స్ ఉండొచ్చు. ఓకే, మీరు వెళ్ళే ముందు జస్ట్ ఒక ఒపీనియన్ తీసుకోండి, మనం సర్జరీ ఎక్కడ చేయించుకున్నాం అనేది అల్టిమేట్గా మన ఛాయిస్ ఉంటుంది. కానీ ఆ ఛాయిస్ కన్నా ముందు ఒక సెకండ్ ఒపీనియన్ మన సాటిస్ఫాక్షన్కి వెళ్ళవలసి వస్తుంది. ఓకే, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే ముందు మనము సెకండ్ డాక్టర్కి వెళ్ళే ముందు చాలామంది సింపుల్గా ఒక వాట్సాప్ మెసేజో కానీ ఫోన్ కాల్లో కానీ సింపుల్గా తీసుకుంటారు. కానీ ఎప్పుడు కూడా మనం సెకండ్ ఒపీనియన్కి వెళ్ళేది ఒక స్ట్రాంగ్ డిసిషన్ వరకు వెళ్తున్నాం. స్ట్రాంగ్ డిసిషన్ వెళ్ళే ముందు అది మన హెల్త్ ప్రోగ్నోసిస్ కానీ అవుట్కమ్ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకునే ముందు వాట్సాప్లో కానీ కాల్లో వెళ్లకుండా మనము డైరెక్ట్గా ఫిజికల్గా పేషెంట్ తీసుకొని వెళ్ళాలి.
0: డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఆపత్కాల పరిస్థితుల్లో అంటే యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయినప్పుడు ఖచ్చితంగా నిష్ణాతులైన వైద్యులు సజెషన్ మేరకి సరైన శస్త్రచికిత్స సర్జరీ చేయించుకోవడం అవసరం. కానీ కాలానుగుణంగా క్రానిక్గా బాధ పెడుతూ రోజు రోజుకు ఆరోగ్య పరిస్థితి దిగజారుతూ అంటే మీరు అన్నట్టుగా మోకాల నొప్పులు కానీ లేదంటే గాల్ బ్యాడర్ స్టోన్స్ కానీ ఇలాంటి సమస్యలు ఇమీడియట్గా ప్రాణాంతకంగా మారకపోవచ్చు, కానీ నిత్య జీవన విధానాన్ని చాలా
1: డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి.
0: అలాంటప్పుడు ఎవరైనా శస్త్రచికిత్సని సజెస్ట్ చేసినప్పుడు సర్జరీకి వెళ్ళాలనుకున్నప్పుడు సమయం ఉంటుంది కాబట్టి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుని
1: రైట్
0: సర్జరీకి వెళ్ళడము ఎంతవరకు ఉపయుక్తం అంటారు?
1: మనకి ఒక క్లారిటీ వస్తుంది సార్. క్లారిటీ వస్తుంది అంటే మేబీ ఫస్ట్ డాక్టర్కి టైం ఉండొచ్చు, టైం ఉండకపోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేసే అంత దాంట్లో ఒక్కొక్కసారి ఏదైనా మైనర్గా కొన్ని ఇగ్నోర్ చేయవచ్చు. అంటే ఇంటెన్షనల్గా ఇగ్నోర్ చేయాలని ఉండదు, సమయాభావం వల్ల కొంచెము ఇగ్నోర్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ రెండో డాక్టర్కి వెళ్ళినప్పుడు మేబీ ఆయన టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు, మోర్ క్లారి

0: క్లారిటీ మనకి ఎక్కువ అవగాహన ఇవ్వచ్చు. దాంతోపాటు మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ప్రైజింగ్ అండి. దీని ప్యాకేజెస్ అన్నట్టు ఎక్కడ కూడా ఎంఆర్పి రేట్స్ అనేటట్టు సర్జరీ మీద ఉండవు. అందు గురించి ఏంటంటే కంపేర్ చేసుకుంటారు, ఫస్ట్ డాక్టర్ చెప్పిన ప్యాకేజీ, సెకండ్ డాక్టర్ చెప్పిన ప్యాకేజీ. ప్యాకేజీతో పాటు ఫస్ట్ డాక్టర్ చెప్పిన అవగాహన ఆ పర్టికులర్ సర్జరీ గురించి, సర్జరీ అవుట్కమ్ గురించి కంపేర్ చేసి సెకండ్ డాక్టర్ చెప్పిన సర్జరీ అవగాహన చేసుకుంటారు, ప్రైజెస్ చూసుకుంటారు. ఈ రెండింటితో పాటు హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా. సౌకర్యం అంటే లగ్జరీ అని కాదు, అట్లీస్ట్ ఒక మినిమం ఎక్విప్మెంట్స్ ఉందా, అక్కడ ఉన్న మత్తు డాక్టర్ కరెక్ట్ ఉన్నారా, లేదు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ బాగున్నారా, మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ కంపేర్ చేసుకోవడం వల్ల మనం ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం సార్. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతామో భయాలు అనేటివి పోతూ ఉంటాయి. 50% మన మీద మనకు నమ్మకం ఉండాలి, దాంతోపాటు డాక్టర్ మీద సగం నమ్మకం ఉండాలి, అప్పుడే 100% సర్జరీ సక్సెస్ అవుతుంది సార్.
1: ఒక విధంగా చెప్పాలంటే అనుమానం పెనుభూతం అంటారు,
0: రైట్ సార్?
1: మనము శస్త్రచికిత్సకు సన్నద్ధమయ్యే ముందు మానసికంగా మనము ప్రిపేర్ అవ్వాలి. ఈ పరిస్థితి నాకు ఇబ్బందికరంగా ఉంది, ఈ శస్త్రచికిత్స ద్వారా నేను బాగుపడతాను, నాకు మేలవుతుందన్న ఒక భావన పూర్తిగా మనకు అవగతమైతే, అండర్స్టాండింగ్ వస్తే శస్త్రచికిత్స పోయేటప్పుడు కూడా ఏ రకమైన భయాందోళన లేకుండా, అపోహలు లేకుండా, అనుమానాలు లేకుండా పోతాం. యాక్చువల్గా చాలామంది అంటుంటారు జబ్బు కంటే ఎక్కువ భయమే మనల్ని బాధ పెడుతుందని.
0: దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే సార్, ఎప్పుడే కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సర్జరీ అయిపోయింది సార్. సర్జరీ అయిపోయినప్పుడు ఏ డాక్టర్ కూడా మనకు మంచి చేయాలని చూస్తూ ఉంటాడు. మేబీ 1-2% మేబీ డిఫరెంట్ రీజన్స్తో కూడా ఏదన్నా ఒక లోపం రావచ్చు, లేదంటే సమ్ కాంప్లికేషన్స్ రావచ్చు, దానివల్ల కొంచెం ఇంకా క్రానిక్గా సఫర్ కావచ్చు. అలా అయినప్పుడు ఎవరో ఒకరు మనకి మా ఇంటికొచ్చి కన్సోల్ చేసే ఫ్రెండ్స్ సర్కిల్ కానీ రిలేటివ్స్ కానీ వస్తారు, లేదు మా వేరే డాక్టర్ దగ్గర చేయించుకుంటే బాగుండేదేమో, ఇంకో డాక్టర్ దగ్గర అవుట్కమ్ బాగుండేదేమో కదా, మా ఫాదర్ని ఇంకో డాక్టర్ దగ్గర చేయించిన సేమ్ సర్జరీ కానీ చాలా బాగా చేశాడు, ఇవన్నీ చెప్తుండేసరికి మనం రిగ్రెట్ అనిపిస్తుంది యాక్చువల్లీ. కానీ వాళ్ళ ప్రాబ్లం వేరుండొచ్చు, మన ప్రాబ్లం వేరుండొచ్చు.
1: కాబట్టి ఖచ్చితంగా మనం ఏ కండిషన్స్లో ఉన్నాము, ఏ పరిస్థితికి సర్జరీ చేయించుకోబోతున్నాము, ఆ సర్జరీకి ఏర్పడిన పరిస్థితులు ఏంటి, మన ఆరోగ్య పరిస్థితులు ఏంటి, అన్నీ బేరేజ్ వేసుకొని 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్లయితే అప్పుడు మనము మానసికంగా సన్నద్ధమై మన మేలు కోసం మనం ముందుకు వెళ్ళి సర్జరీ చేసుకోవడానికి వీలవుతుంది.
0: రైట్ సార్, మనం సెకండ్ ఒపీనియన్కి వెళ్లే ముందు ఏమనుకుంటారంటే అందరూ ఫస్ట్ డాక్టర్ మోహమాటానికి ఫస్ట్ డాక్టర్ ఏమనుకుంటాడో అని ఫస్ట్ డాక్టర్కి చెప్పము. ప్లస్ సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ సెకండ్ డాక్టర్ ఏమనుకుంటాడో అని ఫస్ట్ డాక్టర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర హైడ్ చేసి పెట్టుకుంటాము. ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దండి. మనము ఎప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్కి వెళ్లే ముందు ఫస్ట్ డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ డాక్టర్ కూడా అర్థం చేసుకుంటారు, వీళ్ళు సెకండ్ డాక్టర్కి వెళ్తున్నారు కాబట్టి ఆయన ఇంకా మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, ప్లస్ ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, ఇది మెడికల్గా కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చా, ఒక టాబ్లెట్స్ ఇచ్చి వెయిట్ చేయొచ్చా, లేదు సింపుల్ ఓపెన్ సర్జరీ చేయొచ్చా, లేదు ఇంకా కొంచెము అమౌంట్ ఎక్కువ అయినా కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చా, ఇంకా దానికన్నా ఇప్పుడు ఉన్న అడ్వాన్స్లో మేబీ రోబోటిక్ సర్జరీ చేయొచ్చా. ఈ ఫెసిలిటీస్ అన్ని మనం సెకండ్ ఒపీనియన్ వెళ్తున్నామని చెప్తే అతను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, మీరు ఎందుకు వెళ్తున్నారు సెకండ్ ఒపీనియన్, మెడికల్ ప్రాబ్లం కా ఫైనాన్షియల్ ప్రాబ్లమా అనేది. ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు సార్, మాకు ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ బెటర్ క్వాలిటీ అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు మేబీ ఆయన దగ్గర ఉండొచ్చు అలాంటివి, మన దాన్ని బట్టి ఆయన అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. కానీ మనం ఓపెన్ అప్ అయినప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, ఆయన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఆయన్నే చేస్తాడు. లేదు ఒక్కొక్కసారి మేబీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఆయన్నే రిఫర్ చేయొచ్చు, అలా కూడా అడ్వాంటేజ్ వస్తుంది.
1: మొత్తానికి ఏదేమైనా కానీ మామూలుగా పెద్దలు అంటుంటారు డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏ విషయం దాచకూడదు,
0: అబద్ధాలు చెప్పొద్దు, హైడ్ చేయొద్దు,
1: హైడ్ చేయకూడదు, దాచకూడదని. అట్లాంటప్పుడే వాళ్ళు మన పట్ల సరైన నిర్ణయం తీసుకోవడానికి
0: రైట్
1: అవకాశం ఉంటుంది. కాబట్టి మన సంబంధించిన హెల్త్ సిచ్యువేషను, ఫైనాన్షియల్ సిచ్యువేషను, ఫ్యామిలీ సిచ్యువేషను కూడా చూపించి డాక్టర్తో సరైన అభిప్రాయం తీసుకోవడం కరెక్ట్.
0: సార్, మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, డాక్టర్ దగ్గర పేషెంట్స్ అండ్ లాయర్ దగ్గర కూడా మనము ఏ ఇన్ఫర్మేషన్ హైడ్ చేయొద్దు. కానీ ఈ హైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మన కోర్స్ ఉంది కదా హాస్పిటలైజేషన్ పీరియడ్లో ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో ఏమవుతాయంటే మేబీ మెడికేషన్ ఇంపాక్ట్ కావచ్చు, ప్రీవియస్ సర్జరీస్ వల్ల మేబీ ఏదైనా ట్రీట్మెంట్లో చేంజెస్ ఉన్నా కానీ డాక్టర్కి ఐడియా ఉండదు కాబట్టి తను ఒక వేలో వెళ్తుంటాడు, మీకు ఏ ప్రాబ్లం లేదు అనే వేలో వెళ్తుంటాడు. కానీ లాస్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మనం డాక్టర్ని బ్లేమ్ చేస్తాం, అందు గురించి మనం ఏది కూడా ఓపెన్గా

0: ప్రీవియస్ మెడికల్ హిస్టరీ కానీ ప్రీవియస్ సర్జికల్ హిస్టరీ కానీ క్లియర్గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ డాక్టర్ పాస్ చేయాలి సార్.
1: ఒక పేషెంట్ ఒక వ్యక్తి సర్జరీ చేసుకున్నాడంటే కేవలం ఆ వ్యక్తి ఒకటే కాదు, అతనికి సంబంధించిన ఆర్థిక అంశాలు, కుటుంబ అంశాలు అన్నీ కలగలిసి ఉంటాయి. ఒక చోట కాకుండా రెండో చోట కూడా అభిప్రాయం తీసుకున్నంత మాత్రాన ఏ డాక్టరు ఫీల్ కాడు.
0: రైట్ సార్.
1: వీళ్ళు పూర్తి అవగాహనతో సర్జరీకి వస్తున్నారన్న ఒక నమ్మిక కూడా డాక్టర్కి ఏర్పడుతుంది. అయితే డాక్టర్ గారు సోషల్ మీడియా రీల్స్లో చిన్న చిన్న చిట్కాలు, 1 మినిట్ 2 మినిట్స్ రీల్స్ చూసేసి క్వాలిఫికేషన్ లేకుండా చెప్పే కొన్ని సలహాలు కూడా సోషల్ మీడియా రీల్స్లో కనబడుతుంటాయి. వీటిని ఆధారం చేసుకొని శస్త్రచికిత్సను పోస్ట్పోన్ చేయడమో లేదంటే నిరాకరించడమో ఇలాంటివి చేయడం వల్ల జరిగే నష్టాలేంటి?
0: ఇప్పుడేమో సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పింది నమ్మేది ఏం చేస్తామని, అంటే కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉందాం. అంటే ఫస్ట్ ఇనిషియల్గా కొంచెమే డామేజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తామని అంటే వాళ్ళు రీల్స్లో చూపెట్టినే కానీ వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నదాన్ని ఫస్ట్ ఒక 50% డ్యామేజ్ అయిన దాన్ని 70% డ్యామేజ్ అయ్యి 80% డ్యామేజ్ అయ్యి ఇంకా లాస్ట్ మూమెంట్లోకి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు సార్. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందని అంటే మనం 50% వెళ్ళినప్పుడు మన అవుట్కమ్ బాగుంటుంది, అదే 70-80% వెళ్ళినప్పుడు బాగుండదు అని కాదు కానీ డాక్టర్ చాలా ఎఫర్ట్ పెడతాడు. ఎఫర్ట్ పెట్టినా కానీ మన బాడీ సహకరించదు సార్, ఆ టైంలో కొంచెం ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకుని నిష్ణాతుడైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకోవడం బెటర్.
0: రైట్ సార్.
1: స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నేనని తొలినాళ్లలోనే కనుక గుర్తించి సరైన శస్త్రచికిత్స చేసినట్లయితే రికవరీ ఎక్కువ శాతం బాగుంటుంది. పూర్తిగా నష్టమైన తర్వాత వెళ్తే రికవరీ కూడా దానికి తగ్గట్టుగానే కొంచెం తక్కువలో ఉంటుంది.
0: ఇంకొకటి ఏంటంటే సార్, ఎప్పుడు కూడా మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఫైల్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. అన్ని డాక్యుమెంట్స్ని ప్రీవియస్గా ఉన్న డాక్యుమెంట్స్ కానీ మెడికల్ రికార్డ్స్ కానీ ఆర్డర్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హరీలో కొన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి, వీలున్నప్పుడు మీరు ఒక పాయింట్స్ రాసుకోవాలి పేపర్ మీద, ఎందుకంటే ఇవన్నీ ప్లాన్డ్ కేసెస్ కాబట్టి. పాయింట్స్ రాసుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా డాక్టర్ ఏమనుకోడు, మీరు పేపర్ ముందు పెట్టుకోండి, మీ డౌట్స్ అన్ని డాక్టర్ని అడుగుతూ ఉంటే పేషెంట్స్గా తను కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. అందరికీ టైం ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అని ఉండదు. ఇంకొకటి ఏమనుకుంటామంటే సార్, మనము డాక్టర్ని ఓకే ఈ ఏజ్ చూసి ఎక్స్పీరియన్స్ చూసి ఈ డాక్టర్ చిన్నగా ఉన్నాడు, ఈ డాక్టర్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, ఇంకో డాక్టర్ ఎక్కువ ఏజ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ సార్. ఎక్స్పీరియన్స్ కన్నా ముందు వాళ్ళ స్కిల్ చూసుకోవాలి సార్. మనం మన డాక్టర్తో ఒక 10 మినిట్స్ మాట్లాడండి, మనం మాట్లాడితే 10 మినిట్స్లో మనకి డాక్టర్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే మీరు డాక్టర్ని కలిసిన తర్వాతనే ఫైనల్ డిసిషన్ తీసుకోండి. కానీ డోంట్ ట్రస్ట్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, లైక్స్ ఎక్కువ ఉన్నాయి, ఈయన అవేర్నెస్ ఎక్కువ ఇస్తున్నాడు అనే వేలో వెళ్ళొద్దు.
1: డెఫినెట్గా సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకోవడము ఉత్తమము. అలా సెకండ్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు ముందు డాక్టర్ దగ్గర చెప్పిన విషయాలు మన ఫుల్ కేస్ హిస్టరీ కూడా రెండవ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాలి. అలాగే రెండవ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇలా చెప్పారని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాలి. ఏ డాక్టర్ కూడా ఈ విషయంలో అవమానపడడం కానీ అనుమానపడడం కానీ చేయరు.
0: రైట్ సార్.
1: అది ప్రొఫెషనల్ ఎథిక్స్.
0: ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు సార్, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినప్పుడు మేబీ సటన్ సినారియాలో ఆ సర్జరీ పోస్ట్ పోన్ చేయొచ్చు, లేదు అంటే సర్జరీ అవసర పడకపోవచ్చు. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం వేరుగా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళది కేసెస్ చూడడం బట్టి కానీ వచ్చి మేబీ ఈ సర్జరీ నీకు ఇప్పుడు అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఫాలోఅప్ చేసుకోండి, నేను మానిటర్ చేస్తూ ఉంటాను, మీకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు సర్జరీ చేస్తామంటారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ మల్లేష్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.

0: ఆరోగ్య జీవనం శీర్షికన శస్త్రచికిత్సలు చేసుకునే ముందు సెకండ్ ఒపీనియన్. ఈ అంశం గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్

0: తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాఘవేంద్ర చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ కల్పన పాడిన పాట. వేటూరి రచన, సంగీతం మణిశర్మ,

ఇప్పుడు వినండి సూర్యవంశం చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. గీత రచన సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఐ రాజ్కుమార్.

ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం.

మృగనందన రాగంలో ఆర్కే సూర్యనారాయణ రచన విన్నారు. ఇప్పుడు వినండి విశ్వదేవం వీరగణపతిం నమామ్యహం, కృష్ణవేణి రాగం, మిశ్రచాపుతాళం, ఆర్కే సూర్యనారాయణ రచన.

0: కృష్ణవేణి రాగంలో ఆర్కే సూర్యనారాయణ రచన విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్కే సూర్యనారాయణ వీణావాద్యం విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వచ్చే డిసెంబర్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో నిర్వహించే సదస్సు కోసం ఏర్పాట్లను పటిష్టం చేయాలని, రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు వర్చువల్గా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమానికి హాజరవుతారు. యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. మీ సేవా కేంద్రాలు పౌర సేవలకే పరిమితం కాకుండా ప్రజలకు డిజిటల్ విధానంపై అవగాహన కల్పించి ఆదాయ అవకాశాలు పెంచే వేదికగా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. చిరు వ్యాపారులకు వాటి ద్వారా డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తామని నిన్న మీ సేవా డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ 2వ దశ కార్యక్రమంలో తెలిపారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్దిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆచార్య జయశంకర్ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యానవన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి ఈరోజు నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు విశ్వవిద్యాలయం ఉపాధ్యకులు అల్తాస్ జానయ్య తెలియజేశారు. రాష్టంలో అనేక జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: ఇప్పుడు వినండి ప్రియా ఓ ప్రియా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాట. గీత రచన కె భానుప్రసాద్, సంగీతం కోటి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇప్పుడు వినండి నువ్వు వస్తావని చిత్రం కోసం రాజేష్, సుజాత పాడిన పాట. గీత రచన పి. రవికుమార్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన డాక్టర్ వేణిగళ్ల రాంబాబు, సంగీతం ఎస్ఐ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఇప్పుడు వినండి మా అన్నయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉన్నిమీనన్, చిత్ర, సుజాత పాడిన పాట. గీత రచన శ్రీహర్ష, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు చిరునవ్వుతో చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి, చిత్రం సినిమా కోసం నిహాల్ ఉషా పాడిన కులశేఖర్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, స్నేహం అంటే ఇదేరా చిత్రం కోసం శంకర్ మహదేవన్, టిప్పు కృష్ణంరాజు పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం శివశంకర్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఇప్పుడు వినండి, ప్రేమతో రా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట, చంద్రబోస్ రచన, సంగీతం మణిశర్మ.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత

ఉత్తమ పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు వర్చువల్గా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమానికి హాజరవుతారు. యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3,12,00,000 ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పథకం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నిలుపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాలలో నటించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయల విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్ధిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి నేటి నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు అల్దాస్ జానయ్య తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ శ్రమ పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దశావతారం చిత్రం కోసం కమలహాసన్ సాధన సర్గం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం హిమేష్ రేషమియా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి నీకు నేను నాకు నువ్వు చిత్రం కోసం ఎస్పీ చరణ్ పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం కోసం టిప్పు స్వర్ణలత పాడిన పాట. గీత రచన వరికుప్పల యాదగిరి, సంగీతం ఘంటాడి కృష్ణ.

శ్రోతలు చిత్ర సినిమా సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ కౌసల్య పాడిన పాట. కులశేఖర్ రచన, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు దొంగరాముడు అండ్ పార్టీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట. గీత రచన పెద్దాడమూర్తి, సంగీతం చక్రి.

మీరు విన్న పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం కోటి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆర్యా చిత్రం కోసం సాగర్ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పథకం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్ధిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతమున్న 3,12,00,000 ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాలలో నటించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పూర్ణచంద్రిక గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వైలిన్ శ్రీ పి కౌండిన్య, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ముందుగా వినండి కీరవాణి రాగం ఆదితాళంలో త్యాగరాజ కృతి కలిగి ఉంటే కదా.

0: ఇంతవరకు పి పూర్ణచంద్రిక గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ పి కౌండిన్య, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి అజ్ఞాతవాసి చిత్రం కోసం నిరంజన రమణన్ పాడిన పాట. రచన ఊత్తుకాడు శ్రీ వెంకట సుబ్బయ్య అయ్యర్,

0: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
1: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
2: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
0: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
0: పండుగ పూట ప్రదేశాన ఇచ్చిన ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
1: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

ఆకాశవాణి సమయం 11:30 సుగం సంగీత్. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వీణా పహారి గారు ఆలపించిన భజనలు వింటారు. వాద్య సహకారం హార్మోనియం శ్రీ రాజేంద్ర సింగ్ పవార్, సితార్ శ్రీ కె నందకుమార్, ఫ్లూట్ శ్రీ జి యుగంధర్, తబలా సహకారం శ్రీ ఠాకూర్ ప్రేమేందర్ సింగ్, తాన్పురా శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. వినండి సుగం సంగీత్.

0: మీరింతవరకు శ్రీమతి వీణా పహారి గారు ఆలపించిన భజనలు విన్నారు. వాద్య సహకారం హార్మోనియం శ్రీ రాజేంద్ర సింగ్ పవార్, సితార్ శ్రీ కె నందకుమార్, ఫ్లూట్ శ్రీ జి యుగంధర్, తబలా సహకారం శ్రీ ఠాకూర్ ప్రేమేందర్ సింగ్, తాన్పురా సహకారం శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. ఈనాటి సుగమ్ సంగీత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే జాగృతి శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सरकार 21वीं सदी के भारत के लिए आधुनिक खेल व्यवस्था तैयार करने को पूरी तरह प्रतिबद्ध है. उन्होंने कहा कि खेल विश्वविद्यालयों से लेकर आधुनिक प्रशिक्षण केंद्रों तक देश भर में ऐसा खेल तंत्र विकसित किया जा रहा है जिसमें खिलाड़ियों की प्रतिभा को हर स्तर पर सहयोग मिले. प्रधानमंत्री ने आज वर्चुअल माध्यम से खेलो इंडिया संवाद को संबोधित किया. उन्होंने कहा कि खेलो इंडिया युवा

0: clouds and find shapes in them. You might remember an old memory and suddenly find yourself smiling at something that happened years ago. We'll take a look at how all these seemingly purposeless things actually have a point after a short break.
1: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: Now, as I said, none of this has a purpose, and that is precisely the point. We have become so used to asking what every moment is for that we forget that some moments don't need a purpose. A few minutes of doing nothing can simply be a few minutes of doing nothing. But today, that kind of empty time rarely stays empty. The moment the bus becomes a little too quiet, our phones come out. We open Instagram, watch one reel, then another, and then another. And it isn't only entertainment. Even when a genuine question enters,

0: Now, I am not saying that we should all suddenly throw our phones away and spend our days staring at walls. No. Boredom is not some magical state that we must learn to love. Sometimes being bored is simply being bored. But boredom can be a doorway. It can be a doorway to an idea that may not have appeared if we were constantly occupied. It can give us a chance to look inward and understand of what we're thinking and feeling. And most importantly, it can teach us patience. These are not small things. We often think of patience, creativity, and self-awareness as qualities that require serious effort to develop. We read books about them, attend workshops, download apps, and follow routines to become better at them. But some of them were available to us much more simply, hiding in the moments when we had nothing to do. Now, there is also another side to waiting that I find interesting. We'll talk more about that after a short break.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: A bus ride, a queue, a quiet afternoon, a few minutes before someone arrives. The time between finishing one thing and beginning another.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్టాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుండి ఆధునిక శిక్షణ కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, దీనివల్ల ప్రతిభకు ప్రతి దశలోనూ తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్ నుద్దేశించి మాట్లాడుతూ మోదీ, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా ప్రపంచ క్రీడాపటంలో ప్రకాశించే సామర్థ్యాన్ని

0: కలిగి ఉందని అన్నారు. క్రీడల్లో 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని ఎర్రకోట నుండి తాను ప్రకటించినట్టు ప్రధాని గుర్తు చేసుకున్నారు.
1: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై. యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడ్నే కా అభియాన్ మే హమేషా కహతా ఆయా హూ జో ఖేలే వో ఖిలే. ఔర్ ఖేల్ మే ఖిల్నా సిర్ఫ్ మైదాన్ పర్ జీతనా నహీ హై. ఖేల్ మే ఖిల్నా మత్లబ్ వ్యక్తిత్వ కా ఖిల్లా ఔర్ దేశ్ కా గౌరవ్ బఢానా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా, యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయన్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పౌరులు ఫిట్నెస్ ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నందున భారత క్రీడా వ్యవస్థ ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలు, పథకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో దేశ యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాండవీయ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగంలో జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన బాధ్యత దక్కనుంది. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం T-72 ట్యాంకుల మరమ్మతులు చేసే ప్రధాన బాధ్యత తమిళనాడులోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కింద తొలి దశలో ప్రతి ఏటా 12 T-72 ట్యాంకులను పూర్తిగా ఆధునీకరిస్తారు. అలాగే ట్యాంకుల నిర్వహణ, మరమ్మతులు, పరీక్షల కోసం జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో ఒక ఆధునిక ప్లాంట్, టెస్టింగ్ ట్రాక్ను కూడా అభివృద్ది చేస్తారు. వచ్చే నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కొనసాగుతోంది. పరస్పర ప్రాముఖ్యత గల ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు వారు పంచుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్దిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 30 పోర్టుల్లో వృద్దిపరంగా ఈ పోర్ట్ మిగతా అన్ని పోర్టులకు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో అసలు స్థానమే లేని స్థాయి నుంచి భారతదేశ సముద్ర రంగం ఒక ప్రముఖ పోర్టుగా ఎదుగుతూ సరికొత్త మైలురాళ్లను సాధించిందని సోనోవాల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా, వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్టు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచ

0: ఎవరికీ తెలియకుండా పోయిందని ఖనాల్ ధృవీకరించారు. మరోవైపు మూడు జిల్లాలను అతలాకుతలం చేసిన భొటేకొషి నది ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 162కు పెరిగిందని నేపాల్ పోలీసులు తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: तुलसी जी, अक्सर माता पेड़ों या मातृ वृक्षों के बारे में बात की जाती है, तो आपसे ये जानना चाहते हैं कि माता पेड़ों या मातृ वृक्षों को आखिर पहचानते कैसे हैं?
1: बड़ा अच्छा सवाल है। माता पेड़ या मातृ वृक्ष अपने आकारों से पहचाने जाते हैं।
0: अच्छा।
1: ये जंगल के सबसे पुराने, बड़े, लंबे और घने पेड़ होते हैं। और हाँ, पुराने होने की वजह से इनकी जड़ें बहुत गहरी और दूर दूर तक फैली होती हैं।
0: अच्छा।
1: इनकी जड़ों से आसपास के बहुत से छोटे और समान वृक्ष भूमि के अंदर जड़ों से जुड़े होते हैं और मातृ वृक्ष से भोजन लेते हैं।
0: अच्छा, ये तो बहुत ही अच्छी जानकारियां आपने दी हैं। और अच्छा, इसके अलावा भी कुछ और बताइए ना मातृ वृक्षों के बारे में।
1: हाँ हाँ, बिल्कुल। देखिए, जड़ें गहरी होने के कारण ये अपनी जड़ों द्वारा आसानी से भूमिगत जल और फास्फोरस जैसे मिट्टी के पोषक तत्वों को खींच लेते हैं और उन पेड़ों को देते हैं जिनकी जड़ें अभी बहुत गहरी नहीं है। ठीक है ना?
0: तुलसी जी, आपका बहुत बहुत धन्यवाद। आपने इतनी दिलचस्प और उपयोगी जानकारियां दी हैं आज। एक बार फिर से बहुत धन्यवाद।
1: आपका भी बहुत धन्यवाद।
2: तुलसी गौड़ा जी को 300 औषधीय पौधे और 1,00,000 से भी अधिक पेड़ लगाने का गौरव प्राप्त है। कहते हैं कि उनके द्वारा लगाया गया एक भी पेड़ सूखा नहीं है। उनके द्वारा लगाए गए औषधीय पौधों के इस्तेमाल से उस क्षेत्र की जनजातियों का बड़ा कल्याण हुआ है।
3: 78 वर्षीय श्रीमती तुलसी गौड़ा ने 60 वर्षों तक कर्नाटक वानिकी विभाग में अपनी सेवाएं दी हैं और अब वो अवकाश प्राप्त जीवन बिता रही हैं। लेकिन आज भी उनकी ऊर्जा कम नहीं हुई है। इन दिनों भी वो अपने गांव की नर्सरी और वानिकी विभाग के दफ्तर में बीजों का संग्रह लेकर पैदल चलती हुई दिखाई देती हैं। किसी ने कहा है, महानतम चीजें हमेशा अति साधारण होती हैं, यानी ग्रेटेस्ट थिंग्स आर ऑलवेज सिंपलेस्ट। तुलसी गौड़ा जी, आपका हार्दिक अभिनंदन।
4: तो श्रोताओं, अभी आपने सुना कार्यक्रम तुलसी गौड़ा जंगल की इंसाइक्लोपीडिया। हमें आशा है कि हमारे आज के कार्यक्रम आपको जरूर पसंद आए होंगे। और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है।
5: NCERT వారి ప్రైజ్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి విడుదలైంది. ఆకాశవాణి సమయం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. యువత క్రీడలు సామాజిక అభివృద్దిలో పాలు పంచుకోవాలని, క్రీడలను కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశం గర్వించేలా రాష్టంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్టంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్టంలో భూభారతి చట్టం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. యువత క్రీడలు సామాజిక అభివృద్దిలో పాలు పంచుకోవాలని, క్రీడలను కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ EFLU ప్రాంగణంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన క్రీడా దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. 2036 జరిగే కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని చెప్పారు. ఇది తర్వాత నిర్వహించే ఒలింపిక్ క్రీడలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఒలింపిక్స్ కోసం విశ్వవిద్యాలయాలు, కళాశాలలు

క్రీడలు సన్నాహాలు చేయాలని ఆయన సూచించారు. ఒకప్పుడు క్రీడలు చదువులో భాగంగా ఉండేవని, ప్రస్తుతం అవి దేశ అభ్యున్నతికి సూచీలుగా మారాయని అన్నారు. క్రీడాభివృద్దిలో భాగంగా తమ ప్రభుత్వం క్రీడల బడ్జెట్ను 1,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్లకు పెంచిందని చెప్పారు. ఖేలో ఇండియా డైలాగ్లో ప్రధానమంత్రి ఇచ్చిన సందేశం క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి విద్యార్థులతో కలిసి నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. ఈఎఫ్ఎల్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ నాగరాజు, రిజిస్ట్రార్ సిన్నీ మంచాల, పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, క్రీడా ప్రముఖులు జేజే శోభ, శ్రీయాంచి బలిశెట్టి, శ్రీజా జాదవ్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. దేశం గర్వించేలా రాష్టంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్టంలో క్రీడాభివృద్దికి ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా తెలియజేశారు. ప్రపంచస్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. గతంలో తమ కొరియా పర్యటన సందర్భంగా ఉన్నత స్థాయి బృందంతో జరిపిన చర్చల మేరకు ఈ ఒప్పందం కుదిరిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట యువ క్రీడాకారులను ప్రపంచ చేరువ చేసేందుకు ఈ ఒప్పంద అంశాలు ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మీరాలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా ఆయనకు వివరించారు. నిర్ణీత గడువులోగా బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే డిసెంబర్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో నిర్వహించే సదస్సు కోసం ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని, రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సదస్సు నిర్వహణలో భాగంగా ప్రజాభవన్లో వెంటనే వార్ రూమ్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఆ సదస్సు ఏర్పాట్లపై మంత్రివర్గం ఉప సంఘంతో ఆయన నిన్న సమీక్షించారు. రాష్టంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పిస్తున్నట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3.12 లక్షల ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రధానంగా సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఆయిల్ పామ్ కారిడార్కు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. రాష్టంలో భూభారతి చట్టం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేట్ భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో 60 నుంచి 70 మంది ప్రజలు 22A సమస్యతో నష్టపోతున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్దిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం వాటాగా రావాల్సిన నిధుల విడుదలలో జాప్యమవుతోందని, అయినా రాష్ట ప్రభుత్వం చివరి బిల్లుల చెల్లింపు వరకు చెల్లిస్తుందని ఆయన తెలిపారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, విజ్ఞాపనలు స్వీకరించడానికి రాష్ట వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితాలను ప్రకటిస్తున్నారు. జాబితాలపై ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలోని 15 మండలాలు, 2 మున్సిపాలిటీలకు గ్రామ సభల కోసం ప్రత్యేకంగా సూపర్వైజర్లను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్తో పాటు జిల్లా కలెక్టర్ హరిత తదితరులు పలుచోట్ల గ్రామ సభల్లో హాజరవుతున్నారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు వన మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొక్కలు నాటడం, చెట్ల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ప్రస్తుత ఎల్నినో పరిస్థితికి వాతావరణ సమతుల్యత దెబ్బతినడమే కారణం.

అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో ఈరోజు వన మహోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడంతో పాటు అవి పెరిగే వరకు సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్ కుడి ఎడుమ కాలువల నుంచి రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 537 అడుగులుగా నమోదైందని, కుడి కాలువ ద్వారా 6041 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 2067 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, వరంగల్, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారంతా వేలూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలని, వారు పని నిమిత్తం ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు కేసులు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి, నర్మెట్ట, కొండకండ్ల, చెన్నూరు పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 1.4 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెప్పారు. ఈ నిధులతో ఫర్నిచర్, ప్రయోగ పరికరాలు తదితర వనరులు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో చేయూత పింఛన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు కె హరిత ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆయా పురపాలక సంఘాల కార్యాలయాల్లో, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్ణీత దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో అర్హత గల గిరిజన విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు మంజూరుకు దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కస్తూరిబా బాలికల విద్యాలయాలు, జిల్లా మండల పరిషత్ పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు మిగించే ముందు విశేషాలు మరొకసారి. యువత క్రీడలు సామాజిక అభివృద్దిలో పాలుపంచుకోవాలని, క్రీడలను కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశం గర్వించేలా రాష్టంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సాహిత్యంతో దోస్తీ ప్రముఖ రచయితలు వారి రచనల పరిచయం వింటారు. ఈరోజు కార్యక్రమంలో ప్రముఖ రచయిత టేకులపల్లి గోపాలరెడ్డి గారి జీవన స్రవంతి నవల పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి రంగరాజు పద్మజ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్. సాహిత్యంతో దోస్తీ కార్యక్రమంలో రచయిత పరిచయం వింటారు.
1: ఈరోజు ప్రసంగిస్తున్న అంశం నవల సమీక్ష. ఈనాటి నవల జీవన స్రవంతి ట్రయాలజీ. ఈ నవల రచయిత అంధులైన శ్రీ టేకులపల్లి గోపాలరెడ్డి గారు. దృష్టి లేకపోవడం ఒక శాపం కాదు, తన లక్ష్యాన్ని సాధించే ఒక సహాయకారైన సామర్థ్యము అని నిరూపించారు జీవన స్రవంతి నవల రచయిత దివ్యాంగులైన శ్రీ టేకులపల్లి గోపాలరెడ్డి గారు. వీరికి దృష్టిలోపం ఉన్నా దాన్ని అధిగమించి చీకటి దారిని వెలుగులమయం చేసుకున్నారు. చూపు లేని జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఆరాట పోరాటాలు, మనసు లోపలి పొరల్లోని భావావేశాలు, సంఘర్షణలు, పరిస్థితుల బేరీజులు, ఆత్మగత సందేశాలతో సాగిన ఆత్మకథానవల జీవన స్రవంతి. ఇటీవలే ఒక సాహిత్య సమూహంలో వారు పరిచయమైనప్పుడు వారు 1200 పేజీలలో 3 భాగాలతో ట్రయాలజీ తమ జీవిత కథను రాశారని విన్నప్పుడు అంగవైకల్యమున్న వ్యక్తిలో ఇంత నైపుణ్యానికి నేను ఆశ్చర్యపోయాను. ప్రపంచంలో అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన అంధరచయితలు ఎందరో ఉన్నారు. వారిలో ప్రాచీన గ్రీకు కవి హోమర్ గురించి మనం విన్నాం. మరో ఇంగ్లీషు అంధకవి జాన్ మిల్టన్ ఎన్నో రచనలు చేశాడని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే హెలెన్ కిల్లర్ కూడా గొప్ప రచయిత్రి, ఈమె కూడా దివ్యాంగురాలే. జార్జ్ లూయిస్ బోర్డెస్ వంటి అంధ రచయితల సరసన నిలవగలిగిన తెలంగాణ తెలుగు రచయిత శ్రీ గోపాలరెడ్డి గారు. వీరు రాసిన జీవన స్రవంతి నవల చదువుతూ ఉంటే మనసు భారం అవడమే కాకుండా కళ్ళు చెమర్చుతాయి. ధారగా సాగే ఆ పఠనంలో బాధాకెరటం వీచినా, కన్ను మసకబారినా, గొంతు గద్గదించినా ఆగకుండా సాగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే పాత్రలు, కథా సంభాషణలు మాత్రమే కాదు, మనసులో భావోద్రేకాలతో సాగుతుంది ఈ నవల. అంతేకాదు,

దీన్ని బ్రెయిలీలో తాను రాసిన తర్వాత దాన్ని చెబుతుంటే విని రచయిత్రి సమీక్షకురాలైన అరుణ ధూళిపాళ గారు తెలుగు లిపిలో రాశారు. తెలంగాణ ప్రాంతపు ఆచారాలు సాంప్రదాయాలు ఇందులో కలగలిసి ఉంటాయి. నా మటుకు నాకు అనిపించింది

మందకుడిగా సాగవచ్చు, అచ్చంగా నదీ ప్రవాహం వలె అని కాబోలు. కంటి చూపులేని వారిని నిరాశగా బతకవద్దు, ఉత్సాహంగా బతుకుతూ తాను అనుకున్న లక్ష్యాలను చేరాలని అన్యాపదేశ సందేశం ఈ నవల పొడుగునా మనకు కనపడుతుంది, ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. చూపు లేకుండా చేసిన భగవంతుడే జీవన గమ్యాలను చేరుస్తాడన్న విశ్వాసం కూడా కావచ్చు. కానీ ఆద్యంతం ఆశాంతం చక్కగా చదివించే గుణమున్న ఈ నవల గురించి విహంగ వీక్షణం చేద్దాం. సాధారణ మనుషుల జీవితాలే విచిత్రం అని అనుకుంటే ఇంకా దివ్యాంగుల జీవితాలు మరీ విచిత్రాలు. జీవితంలో ఏమీ సాధించలేమని, ప్రపంచంలోని కష్టాలన్నీ తమకే ఉన్నాయనే నిరాశతో సాగుతాయి వారి జీవితాలు. అంతేకాదు, మామూలు వారికి కూడా అలాగే ఉంటాయి. కానీ అలా నిరాశగా ఉండొద్దని మనోధైర్యంతో అంతర్నేత్రం ద్వారా దారిని సుగమం చేసుకోవాలని, చీకటి తెరలను తొలగించుకోవాలని వారి అనుభవాలు, జ్ఞాపకాలు, సంఘర్షణలు, సంతోషపు క్షణాలు, అంధుల జీవితాలలోని ప్రత్యేక లక్షణాలు, ఆలోచనలను అన్నిటినీ గుదిగుచ్చి రచయిత అక్షరీకరించారు. ఆ అక్షరాల అందమైన ప్రవాహమే ఈ జీవన స్రవంతి నవల.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 అలాగే 738 కిలోహెర్ట్స్ పై సాహిత్యంతో దోస్తీ వింటున్నారు. ఇప్పుడు పుస్తక పరిచయం.
1: ఈ నవలకు అందమైన ముఖచిత్రం వేసిన చిత్రకారుడు గౌరీ భట్ల ప్రవీణ్ కుమార్. ముఖచిత్రం చూడగానే మనకు కనిపించే చిత్రంలో నదీ తీరంలో ఊతక రసాయంతో ఒక పొడగాటి మనిషి సంధ్యా సమయపు కెంజాయ రంగులో వెలుగులు ఈనుతున్న కాంతిలో ప్రవహిస్తున్న నదిపైన ఒక కలం పైన పాళి వెలుగు చిమ్మిన ఒక చిత్రం. చెప్పకనే లోపలి కథను రేఖామాత్రంగా తమ కుంచెతో రేఖలలో బంధించిన ప్రవీణ్ ప్రతిభను అభినందించాల్సిందే. అమోఘమైన చిత్రీకరణ.

కథానాయకుడైన వేణుకు తాను ఊహించని అంధత్వం తననావరించినా, తట్టుకుని నిలబడి ఆ కట్టిక చీకటి కన్నులకే కాని అంతర్నేత్రానికి సూర్యకిరణాల్లాంటి వెలుగుల చూపుందని, తన శారీరక అందం ముఖ్యం కాదని, మానసిక అందంతో లోకాన్ని చూసి కాలం కలిసి రాకపోయినా, పరిస్థితులు ఎదురు తిరిగినా పట్టుదలతో కాలానికి ఎదురీది జీవన సాఫల్యం సాధించిన మహోన్నత వ్యక్తిత్వం వేణుపాత్రధారిది. ఇక ఈ కథానాయకుడు వేణు వ్యవసాయదారుల కుటుంబంలో పెద్ద కుమారుడుగా పుట్టి అనుకోని పరిస్థితులలో వైద్యం వికటించి పసి వయసులోనే కంటిచూపు పోగొట్టుకున్నా, తాను అందరి వలనే జీవించాలన్న ఆశయంతో కష్టాన్ని కౌగిలించుకొని రంకెలు వేస్తూ మీదికి వచ్చే సమస్యలనే వన్యమృగాలను మచ్చిక చేసుకొని తన దారికి మళ్లించుకునే మాట నైపుణ్యం ఉన్న బతుకు వేటగాడు. చదువుకునేందుకు ఎదురైన సమస్యలు, ఇంట్లో ఆధిపత్య ధోరణిలో నలిగిపోయిన వైనం, ఉద్యోగ ప్రయత్నం, ఇవన్నీ అసలే సహకారం లేని తనవారు స్నేహితుల ఆలంబనతో ఎలా తాను అనుకున్న పని నెరవేర్చుకున్నారనేదే ఈ నవలంతా పరుచుకొని కనపడుతుంది. ఒక్క చదువు, ఒక ఉద్యోగంలోనే కాదు, తన ప్రేమ విఫలతను ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తన పెళ్లికి పెద్దలు కుదిర్చిన అమ్మాయిని అర్థం చేసుకోవడంలోనూ విజేతనే వేణు. ఒక విశిష్టమైనటువంటి నవల అని ఎందుకంటున్నానంటే, ఒక అంధుడి జీవితంలోని చీకటి కోణాలను వివరించే అద్భుతమైన నవల. తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ఈ చీకటి జీవితాలకు సంబంధించినటువంటి చీకటి కోణాల విషయాలు బహిర్గతం చేసే నవలలు వచ్చినట్టు మనకు అనిపించదు. మొట్టమొదటిసారి శ్రీ గోపాలరెడ్డి గారు తన సుదీర్ఘమైన జీవన ప్రయాణంలో వారు ఎదుర్కొన్నవి, చూసినవి, విన్నవి, అనుభవించినవి, అనుభూతులుగా పొందినవన్నీ కూడా తన జీవన స్రవంతి నవల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియచేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎంతో కష్టపడి రాసిన నవల ఈ జీవన స్రవంతి. దీన్నే ఆత్మకథాత్మక నవల అని కూడా అంటాం. అంటే కొంత జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు, వాటితో పాటు తన ఊహా కల్పనాశక్తితో నవరసాత్మకమైన సన్నివేశాలను కల్పించి ఆత్మకథాత్మక నవలగా తీర్చిదిద్దారు. ఇది ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి ట్రయాలజీ అనే సాంప్రదాయాన్ని అనుసరించి ఒక జీవితాన్ని, జీవితంలోని దశలను మూడు భాగాలుగా రాయబడిన కొత్త ప్రయోగం. తెలుగులో ఇంచుమించుగా ఇలాంటి నవలలు ఇంతకుముందు శ్రీ అంపశయ్య నవీన్ గారు రాశారు. ఇటువంటి రచనలు తక్కువగా వచ్చాయనే మనం చెప్పవచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో కూడుకొని ఉన్నది ఈ జీవన స్రవంతి నవల. ప్రత్యేకత అంటే రచయిత విమర్శకులు అయిన శ్రీ బెల్లంకొండ సంపత్ గారు చెప్పినట్టుగా, దీంట్లో ఆంగ్ల సాహిత్య సంప్రదాయమైనటువంటి సమగ్రతా శైలి అని కనపడుతుంది. అంటే కేవలం ఒక విషయాన్ని మాత్రమే వర్ణించడం కాకుండా ఒక సామాజిక అంశం, కుటుంబ సమస్యలు, ఆర్థికాంశాలు, వాటితో ఏర్పడిన చీకటి జీవితపు సంఘర్షణలు, ఇలా వ్యక్తికి సంబంధించిన అంశాలే కాకుండా ఆనాటి సామాజిక సమస్యలను చిత్రించిన నవల కాబట్టి సమగ్ర సాహిత్యము అని అంటున్నాను. తెలుగులో సమగ్రత శైలితో రచించిన నవలలు చాలా తక్కువ. అందులో ఉదాహరణకు ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు రాసిన మాలపల్లి, విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగల వంటి నవలలు చెప్పుకోదగ్గవి. ఎందుకంటే సుదీర్ఘమైన కాలం, నిర్దిష్టమైన కాలంలో రాయబడిన సామాజిక పరిణామాలన్నింటినీ వర్ణిస్తేనే సమగ్రత శైలి అని నిర్వచిస్తాం కదా. ఇందులో ఒక కథాంశం వివరించడమే కాకుండా రచయిత బోధనా రంగంలో ఉండడం వల్లనేమో, వారిలో సాహిత్యాభిలాష కూడా ఉండడం వల్ల రచనలో భావుకత ఉంటుంది. ఈ భావుకత వల్ల పాఠకులను ఆకర్షించింది నవల. అంతేకాదు అందులోని విషయాలను అవగాహన చేసుకోవాలనే అంశాలుగా మారతాయి. కాబట్టి ఈ జీవన స్రవంతి చదివేవారికి ఉత్కంఠతో పాటు ఆసక్తిని కూడా కలిగిస్తుంది. ఈ విధంగా ఎందరి మొప్పులో పొందిన ఈ నవలలో అనేక అంశాలను చర్చించిన కొంత జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు, వాటితో పాటు తన ఊహా కల్పనాశక్తితో నవరసాత్మక

రకమైనటువంటి సన్నివేశాలు కల్పిస్తూ దాంతో ఆత్మకథాత్మక నవలగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా దీనిలో అంధుడు తమసోమా జ్యోతిర్గమయ అనే ఉపనిషత్తు వాక్యాన్ని ఆచరణలో పెట్టారా అని మనకు అనిపించేలా చీకటి నుండి వెలుగులోనికి ప్రయాణం చేయడం నవల యొక్క ముఖ్య లక్షణంగా అనిపిస్తుంది. కనుచూపు లేని చీకట్లో ఉన్నవాళ్ళు ఆ చీకట్లోనే మగ్గిపోకుండా చీకటి నుండి వెలుగులోనికి ఎట్లా ప్రయాణం చేయాలని, అలా ప్రయాణించినప్పుడు ఎన్నెన్ని ఆటంకాలుంటాయో, వాటిని ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కొన్నారని, ఆ అంశాలు ముఖ్యంగా వాటినన్నిటినీ ధైర్య స్థైర్యాలతో ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కొన్నారో అన్నీ వర్ణింపబడ్డాయి. అంతేకాదు, ఇందులో ఈ నవల పొడుగూత ఒక సిద్ధాంతం కనపడుతుంది. అది ఏమిటి అంటే అవయవ నష్ట పరిహార సిద్ధాంతం. అంటే శరీరంలో ఒక అవయవం లోపిస్తే కనుక లోపించినటువంటి అవయవం ఏ పనులైతే చేస్తుందో ఆ లోటు పూరించడానికి మిగిలిన అవయవాలు పనిచేస్తాయనేది ఒక ప్రధాన సిద్ధాంతం ఉంది. కనుక ఇందులో కనుచూపు లేకపోవడం వల్ల దాన్ని పూరించడానికి వినికిడి శక్తి, స్పర్శ, ఇతర అవయవాలకు సంబంధించిన పనులన్నీ క్రియాశీలకంగా మారి ఒక చూపు లేని లోటును పూరించడం ఉంది. ఇది అద్భుతమైన ఒక ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని ప్రఖ్యాత వక్త వీక్షణ వేణుగోపాల్ గారు కూడా ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తూ అన్నారు. కనుక ఈ నవల నిండా కూడా అవయవ నష్ట పరిహార సిద్ధాంతం అనే దానికి సంబంధించిన అంశాలు కనపడుతూనే ఉంటాయి. ఇదే ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే రచయిత తన రచనను నదితో పోల్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నది యొక్క మలుపులు ఏ విధంగా ఉంటాయో, జీవితపు మలుపులు కూడా ఆ విధంగానే ఉంటాయి అని ఉపమానంతో నిరూపించడం ఇందులో ముఖ్యమైన అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణిస్తేనే జీవితం, ప్రవహిస్తేనే నది అని ప్రఖ్యాత తెలంగాణ కవి అయిన శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు ఈ నవల గురించి వారి అభిప్రాయాన్ని తెలిపారు. ఆ మాట అక్షర సత్యం అనిపిస్తుంది. కనుక జీవితం కూడా ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. అలాగే నది కూడా నీటి ప్రవాహంతో నిండుగా ప్రవహించినప్పుడే అది నది అని అనుకుంటాం. వారన్నట్టుగా కూడా ఈ నవలను మనం నిర్వచించుకోవచ్చు. ఇలా అనేక ప్రత్యేకతలున్న నవలని కెనడా దేశంలోని టొరంటో వేదికగా తెలుగు భాషకెంతో సేవలందించిన కీర్తిశేషులు నెల్లుట్ల నవీన్ చంద్ర గారు ఈ జీవన స్రవంతి ఒక ఎన్సైక్లోపీడియా అని అన్నారు. అంటే విజ్ఞాన సర్వస్వము అని. అంటే ఎలా అయితే అన్ని విషయాలను పొందుపరిచి మనకు అందిస్తుందో ఈ జీవన స్రవంతి నవల కూడా అన్ని విషయాలలోనూ అవగాహన పెంచుతుంది అని అన్నారు. అలా ఉపయోగపడుతుంది. రెండవ భాగం ఆవిష్కరణ సందర్భంలో ఎన్ వేణుగోపాల్ ఒకే ఒక మాట అన్నారు. ఈ నవల మన జీవితాలలోని లోతుపాతులను చూసుకునేందుకు ఉపయోగపడే ఒక దర్పణం వంటిది అని. అంటే అద్దంలో చూస్తూ మన ముఖంలోని లోపాలను ఎలా అయితే సవరించుకుంటామో, అలాగే ఈ జీవన స్రవంతి నవలను చదివితే కంటి చూపు ఉన్నవారు తమకు చూడగలిగే శక్తి ఉందనే గర్వాన్ని విడిచిపెట్టి తమలో ఏ ఏ లోపాలైతే ఉన్నాయో ఈ నవల చదివిన తర్వాత సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. ఈ మాటను నవల చదివాక యథార్థం అనిపించింది. అందుకే ప్రత్యేకమైనది అని అంటున్నాను. అలాగే ఈ నవలలో చర్చించని విషయం అంటూ లేదు. బయట ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఇందులోనూ ఉన్నాయి. బయట ప్రపంచ సమాజంలోని లోపాలు, కుటుంబంలోని లోపాలు, ఆర్థిక వ్యత్యాసాలు, బలహీనులను ఏ విధంగా సమాజం చిన్నచూపు చూస్తుందో చెప్తూ వారికి న్యూనతాభావం ఏర్పడ్డప్పుడు దాన్ని తొలగించుకోవడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తారో, ఆ ప్రయత్నాల వల్ల ఎన్ని విజయాలు సాధిస్తారో, న్యూనతాభావం మనిషిని తక్కువ స్థాయికి దిగజారుస్తుందో, ఆ తక్కువ స్థాయి నుండి తాము కూడా అందరితో సమానమనే భావాన్ని వ్యక్తీకరించడానికి ఈ నవల చదివితే ఎంతో ఉపయోగపడుతుంది. నందిని సిద్ధారెడ్డి గారు ఏమంటారంటే ఈ నవల
కష్టాలను కన్నీ

సమస్యలను ఎదుర్కొనే వారికి ఒక దిక్సూచి వంటిది అని అంటారు. అంటే జీవితం అంటేనే చిన్నవో పెద్దవో కష్టాలు ఉంటూనే ఉంటాయి. దుఃఖం వచ్చినప్పుడు బాధపడకుండా ఎదిరించడానికి ఎలా ప్రయత్నించాలని, దాని నుండి బయటపడే మార్గం చూపుతుంది ఈ నవల. అన్నింటికన్నా ముఖ్యం మానసిక సంఘర్షణ. ఈ మానసిక సంఘర్షణ అనేది మనిషిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అందుకే కురుక్షేత్ర యుద్ధానితో సమానం మనిషి హృదయం అని అంటారు కదా. కురుక్షేత్ర యుద్ధంలో ఏవైతే మంచి చెడుల మధ్య సంఘర్షణ జరిగిందో, అలానే జీవన స్రవంతి నవలలో కూడా రచయిత పాత్రల ద్వారా, కథానాయకుడైన వేణు ద్వారా మానసిక సంఘర్షణాత్మక అంశాలను వివరిస్తూ ఆ సంఘర్షణల వల్ల చెడును తొలగించి మంచి జయించడం అనే ఒక తత్వాన్ని వివరిస్తుంది నవల. ఇంకా చెప్పాల్సిన ముఖ్య విషయం ఏమిటి అంటే ఇందులో ఆశావాద తత్వం కనపడుతుంది. అదేమిటంటే మనం నైరాశ్యంలోకి వెళ్ళినప్పుడు, నాకు ఇక ఏ దారి లేదు అని అనుకున్నప్పుడు మనకు కనిపించేది ఏమిటి అంటే, ఒక చెట్టు మొత్తం ఆకులు రాలిపోయి మోడు వారిపోయి ఉన్నప్పుడు కూడా తనను తాను బతికించుకోవడానికి అలాగే నిలబడుతుంది, కూలబడి పక్కకు ఒరిగిపోదు. తిరిగి వసంతం వస్తుంది, ఆ ఋతు వచ్చినప్పుడు చిగురులు తొడిగి పుష్పాలను పోస్తుంది, ఫలాలను పండిస్తుంది. అలాగే మనిషి జీవితం కూడా ఒక కష్టకాలాన్ని దాటిన తర్వాత మంచి రోజులు వస్తాయి అని అనుకొని నిరాశావాదం వదిలించుకొని పునర్నిర్మించుకోవాలి అని ఆ జీవన స్రవంతి ఎప్పటికప్పుడు నైరాశ్య భావనను దగ్గరికి రానివ్వద్దనే గొప్ప సందేశం నవల పొడుగునా అంతర్లీనంగా చెప్తూనే ఉంటుంది. కనుక ఎందరో మెచ్చుకున్న ఈ నవల చదవవలసిన అవసరం ఎంతో ఉంది. వేణుకు వచ్చిన ఇన్ని కష్టాలలో ఒకే ఒక ఊరట రేడియో వినడం. రేడియో ద్వారానే ఎంతో విజ్ఞానాన్ని పొంది తన వయసు వారి కన్నా ఎక్కువ స్థాయిలో నిలబడటమే కాదు, ఆకాశవాణికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా చర్చించబడ్డాయి ఈ నవల నిండాగా. ముఖ్యంగా ఒక రేడియో ఒక మనిషిని ఎలా బతికిస్తుందో, ఒక నిర్జీవమైనటువంటి ఆకాశవాణి మనిషి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో, అతనిలో ఎన్ని ఆశాతత్వాలను మొలకెత్తిచ్చిందో, వాటితో అతడు భవిష్యత్తు వైపు నడవడానికి ఎంత ఉపయోగపడిందో అన్న విషయాన్ని ఈ నవలలో ఎన్నోసార్లు పదే పదే పదే చెప్పారు. ప్రఖ్యాత నాటక నటి శారదా శ్రీనివాసన్ యొక్క ప్రస్తావన అడుగడుగునా కనిపిస్తుంది. ఆమె అందించినటువంటి మాటలు, ఆమె మధుర కంఠస్వరం యొక్క అమృతం ఒక అంధుడైన కథానాయకుని ఎలా బతికించిందో ఇందులో చిత్రీకరింపబడింది. కనుక రేడియోలో కూడా ఈ నవలా స్రవంతి ద్వారా జీవన స్రవంతిని గనక ప్రసారం చేస్తే ఈ నవల సార్థకత చరితార్థం అవుతుందని ఈ జీవన స్రవంతి నవలపై సమీక్షా ప్రసంగం చేస్తున్నాను. జీవిత సత్యాలను సమగ్రంగా వివరించే ఈ నవలను ప్రతి ఒక్కరూ చదవాలి, ముఖ్యంగా అందులు చదవాలని సూచిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది రంగరాజు పద్మజ. అందరికీ నమస్కారం.

సాహిత్యంతో దోస్తి ప్రముఖ రచయితలు వారి రచనలను మీకు పరిచయం చేస్తున్న కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో ప్రముఖ రచయిత టేకులపల్లి గోపాలరెడ్డి గారి జీవన స్రవంతి నవలా పరిచయం శ్రీమతి రంగరాజు పద్మజ గారి మాటల్లో విన్నారు. నిర్వహణ శ్రీమతి లావణ్య దమ్ము. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఈనాటి కస్తూరి కన్నడ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2020

0: 26లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లుండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

శ్రోతలకు ఈరోజు ప్రసారం కాను కార్యక్రమాలు మరో మార్గుర్తి చేస్తున్నాం. ఈ సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో అపురూప సుందరి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ మరుపాక శంకర్ బృందం వారు. 2వ భాగం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్థ కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ప్రతి పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల నిపుణులు అందించే వివరాలు వింటారు. ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో రైతు నేస్తం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324085252 2324085853 0402324085252 2324085353. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో.

రాత్రి 7:45 వికసిత్ భారత్, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, రాత్రి 10:00 మధుర గీతాలు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏంద్రా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా,

0: ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవరా? మగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా, ఈయనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా,
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ఆకాశవాణి సమయం 3:00 కావస్తోంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. హైదరాబాద్లోని మీరాలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా ఆయనకు వివరించారు. వచ్చే డిసెంబర్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో నిర్వహించే సదస్సు కోసం ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని, రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సదస్సు నిర్వహణలో భాగంగా ప్రజాభవన్లో వెంటనే వార్ రూమ్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. రాష్టంలో భూభారతి చట్టం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేట్ భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 10 గాయపడ్డారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవరాల్ ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా, వారిలో దాదాపు 300 భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్లు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మరణించారని, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయినట్లు ఖనాల్ ధృవీకరించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి సమయం 3:25. 3:03. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5:00 మీడియం వేవ్ 406.5 మీటర్లు 730 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా, యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి మాట్లాడుతూ, ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా భారత క్రీడా వ్యవస్థ కేవలం మౌలిక సదుపాయాలు, పథకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దేశం గర్వించేలా రాష్ట్రంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్రంలో క్రీడాభివృద్దికి ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదిక్గా తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వచ్చే నెల 12-13 తేదీలలో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్దిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. హైదరాబాద్ నగరం ORR పరిధిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు భద్రతపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ నిర్వహణ కోసం TGTMRS పేరుతో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థను, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ డేటా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, విజ్ఞాపనలు స్వీకరించడానికి రాష్ట వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభల్లో ఓటర్ల జాబితాలను ప్రకటిస్తున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువల నుంచి 2 రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 537 అడుగులుగా నమోదైందని, కుడికాలువ ద్వారా 6041 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 2067 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

సమయం 5:04. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ, అపురూప సుందరి కథ వినిపిస్తారు శ్రీ మరుపాక శంకర్ వారి బృందం.

రాజన్న సిరిసిల్ల జిల్లా మార్పాక శంకర్ ఒగ్గు కథ కళాబృందం అపురూప సుందరి ఒగ్గు కథ రెండో భాగం ప్రారంభం. అటువంటి అపురూప యొక్క కన్న తల్లి చూసిన మా శకుంతలాదేవి ఆ ముక్కోటి దేవతను మెప్పించి ఒప్పించి ఒక్కగాను ఒక్క బిడ్డను కనుకున్న ఇద్దరు కొడుకులు ఉండంగా కోడళ్ళు ఉండంగా

0: తండ్రి ప్రాణం వెళ్ళి మేము దానం చేసుకుందాం రా అండ్రి కొడుకులాల.
1: జనమనిచ్చిన తండ్రి ప్రారంభమైంది, మన వంశముల కట్న దానము లేదు, బొందలు పెట్టుకొని కొడుకని వచ్చినవా తమ్మే, మన డాడీ చచ్చిపోయిండట్రు,
2: ఏం చేద్దాం ఇప్పుడు,
1: నీ షేన్లో బొంద పెట్టుకో, నా షేన్లో బొంద పెట్టునియ్యా.
2: అరే నా షేన్ లేదుగా, నీ షేన్లో పెట్టుకో.
1: నా షేన్లో అసలే పెట్టునియ్యా.
2: అరే నా షేన్లో అసలే పెట్టు, ఇంటికి పెద్దని కాబట్టి నీ షేన్లో పెట్టుకోవాలి. నువ్వు
1: బతికున్న నాడు అడిగినో నీకు ఎకరం ఇచ్చిండు, అడగనో నీకు ఎకరం ఇచ్చిండు, ఉన్నో నీకు ఇచ్చిండు, లేనో నీకు ఇచ్చిండు. పాడుబడ్డ భూమి ఏమో మాకు ఉంచి పంట వండేది ప్రజలకు అప్ప చెప్పిండు. నేను నిన్నగా కమున్నదని సాగు వేసి పల్లి చేసిన, మరి నా తండ్రి అంటే కన్న పండుగ ఊరందరికి, నా కన్న తండ్రి కొరకు లోకమంత బయలెళ్ళొత్తరు, తొక్కుడి కిందనే నా షేను పోతుంది. అమ్మా నా షేన్ల బొంద వెట్టనిచ్చటోని నేను కాదు, చిన్నోడు కూడా నా షేన్ల వెట్టని అని చిన్నోడు అన్నాడు. ఎందుకంటే మా తండ్రి కొడుకులు బతకాలని కోటి నోములు కోట్లు సంపాదించులను చూసినవు గాని దానము చేసిన తండ్రి చూసినవు. ఊరు రమ్మంటున్నది, కాడు రమ్మంటున్నది, ఈ ముసలితనానికి బిడ్డని గని చచ్చిపోతే వాడు చేస్తాడు. నేను బొంద పెట్టుకునేటోళ్ళం కాదు, ఏం వచ్చేటోళ్ళం కాదు, ఇక్కడికి వెళ్ళి నడువు నడు.

కొడుకు అని కాళ్ళు మొక్కుద కడుపుల తల పెడతా ఒప్పుకుంటలేరు. కొడుకుల కొండల్ పెట్ట ఇట్లా నా భర్తను పొందబెట్టని అన్నాక నా మొక్క వీళ్ళకెట్లా చూపియాలి. నా బిడ్డను పుట్టకున్న బాగుండు నీ తండ్రి పోకపోవు అని కన్న బిడ్డనే

అప్పుడు సుంకరి మల్లయ్య అంటున్నాడు, అబ్బా అందరికి అడుగుతేనే భూమి సాగిచ్చిండు, అడగకున్నా నాకొక్క ఎకురం ఇచ్చిండు, ఆ తండ్రిని నా భూమిలో పొందబెట్టుకుంటా కొడుకులు వెట్టని తలరని ఎందుకు ఏడుతున్నావు తల్లిని.

కలకల కలకల కలకల కంట తాళ పెడుతుంటే లోకమంతా ఓదార్చి రమ్మాను వేడితేని బిడ్డ బతుకది, బిడ్డ కొరకన్న బ్రతుకువాని తల్లిని ఓదార్చి శంకు పోయిని మహారాజు శవాన్ని తీసి ఆ

అప్పుడనుకున్నది శకుంతలాదేవి, ఇయల్ల నా యొక్క కన్న కొడుకులు కాదన్నా, నా కూడా నన్ను కడుపులో పుట్టిన బిడ్డలు లెక్క చూసుకున్నా. ఓ బిడ్డలారా, నాకొక్క బిడ్డ పుట్టింది, మీ కాడి బిడ్డ పుట్టింది, కన్నుడు నా వంతు, సాధుకున్న భాగ్యం నీకు దక్కింది అని నా కోడల్ల ప్రతిమిలాడి పిరికడి గంజి వయ్యవంటాని కన్న బిడ్డను పట్టుకోని అదో వెనుకకు మరి కోడల్ల మాలు

0: అత్తమ్మా నీ బిడ్డను చాదన్న.
1: చాదాలనమ్మా.
0: నేనెందుకు చాదాలా ఇంటి?
1: అయ్యో మీ ఆడబిడ్డనమ్మా, మీ ఆడబిడ్డ ఉన్నది కాబట్టి చాదన్నమ్మా.
0: మాకు బిడ్డలు ఉట్టరని నువ్వు తిరుపతి తీరంగం తిరిగి మా కొరకు ఓ బిడ్డను కన్నావు. మీ మామ చచ్చిపోయింది బిడ్డ, ఈ బిడ్డను పట్టుకొని సాది సవరించి నాకు పిరికడ మెతుకులు పెడితే ఇంటి ముంగట కుక్క కావాలంటా అంటావు. చెల్లే, మన అత్తేమో అంటదేమే, మనలా కనటప్పుడు చెప్పిందా, సంతాన పదాన్ని కోంగా చెప్పిందా, ఇలా ఏమన్నట్టు మన అత్తమ్మ? బిడ్డలా రమీకైతే కడుపుల పిల్లలు ఉట్టబోరు, నేను అన్న మీరు రాదు మీకు ఉట్టరు కదా, మీరు గొడ్డోళ్ళు అన్నట్టుగా పట్టుబట్టల పాకొల్లు పెట్టి కొట్టింది అత్తమ్మ మనలను. ఏకవచనం బహువచనం రెండు మాటలుంటాయి, కడుపుల కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నది. ఎవని అత్త, ఎవనాడి బిడ్డ, నేనెందుకు చేత పడతా? నేను చేత పట్టద్దు చెల్లె, నువ్వు చేత పట్టద్దు. ఈ పిల్లను మనము దాదలంటే మామని ఎక్కడ బొంద పెట్టామో, బొందడుక్కు బొందదోడి. నీ బిడ్డను బొందల పెట్టే నా ఇంటికి ముంగట ఆకిలే ఊడుసుటానికి నిన్న

కోడన్నది కాదు, కడుపులో పుట్టిన కొడుకులే కాదన్నాక కొనుక్కొచ్చిన కోడన్న దగ్గరికి నన్ను వచ్చుడు తప్పు. బిడ్డ నా బిడ్డని నేనెట్ల పొందబెట్టాలి? నా బిడ్డ కొరకే భూమి మీద బ్రతుకుతున్నా, లేకపోతే కట్టుకున్న భర్త చచ్చిన్నాడు నేను చచ్చేదాన్ని. కలకల

వాడు మల్లన్న తోటి తన కట్టమంత చెప్పుకుందిన కోడళ్ళు గిట్టన్నారు కొడుక అంటే, తల్లి నీకేం పరవనమ్మ, నా ఇంటి కాడ నిన్ను దాత్తా అంటే, బిడ్డని ఇంటి కాడ నేనుంటే లోకం కాకులై కన్నల్ల ఒడుతారు, నీ ఇంటి కాడ నేనెట్లుండాలి, జరిగి తొవలిస్తే ఏదన్నడక తిన రాజ్యాలు వెళ్ళిపోతా అంటే, అమ్మా నువ్వెట్లా పోతావు, ఉన్న ఊరు కన్న తల్లితో సమానం, అమ్మ నీ కొరకు మా ఇండ్ల ఉండకపోతే గుడ్డలు పట్టుకొచ్చి అడవికి పోయిండు ఆ యొక్క సుంకరి మల్లయ్య, నాలుగు గుంజలు కొట్టుకొచ్చి నా కొప్పు గుడిస తయారు ఎత్తున్నాడు శకుంతలాదేవికి. శకుంతలాదేవి తల్లి కనుగనింటికి కంకడి గంజి ప్యాదింటికి ముంతడి గంజడు కచ్చుకుంటా బ్రతుకువా అని కొప్పు గుడి చేసి గుడిసెల ఉంచిండు ఆ యొక్క సుంకరి మల్లయ్య. కన్న తల్లి ఆ యొక్క బిడ్డను పట్టుకొని అందరు ఎత్తుకుంటున్నారు. ఆ పిల్ల పొడిసే పొద్దోల మెలిగే దియ్యోల పున్నవ ఎండిల పూసిన తంగడి 26 అష్టరేఖలు 36 చంద్రరేఖలు ఆ కన్న బిడ్డ అందరి చేతుల్లో వెరగంగా ఆ బిడ్డ పేరు

శుక్రవారం చక్కని గడి ఎందు బిడ్డను పట్టుకొని గురుకుల పాఠశాలకు ఎట్లా వస్తున్నది శకుంతలా దేవి.

శిరస్సు వంచి మీ పాద కమలములకు 10,000 నమస్కృతులు తండ్రి అని గురువుల పాదాలు పట్టింది శకుంతలవ్వ. వెయ్యంత వలుగొట్టినా పెరుక్కొక్క కొత్త లేదు. నా బిడ్డకు నీలోనే ఎన్ని విలువిద్యలున్నాయో, నా బిడ్డకు దారవయ్యవనంగానే గురువులే ఆనంద పరితులైతున్నారు. అక్షరాలు ఆ బిడ్డకు పెట్టిస్తామా అని పలక బలపాన్ని చేతులు పెట్టిండ్రు అపురూప సుందరికి. ఆరు శాస్త్రాలు 18 పురాణాలు భారతం భాగవతం ఆ బిడ్డ నేర్చుకోని బడికో ఇంటికి అత్తున్నది. అట్లా అక్కడ కన్న బిడ్డ బడికో ఇంటికి అత్తున్నది. రోజులు

అరిపించింది కన్న బిడ్డ ఎట్ట వెరుగుతుంటే కట్టుకున్న భర్త కాలం వేసిండు కాబట్టి మరిచిపోతున్నది. కన్న బిడ్డను చూస్తే బిడ్డ అని తండ్రి నోట్లకే లూచిపడ్డట్టున్నవా అని తల్లి సంబరపడుతున్నది.

పక్క ఇళ్ళను అన్నదమ్ములకు రాకీడు కట్టుకోని పోతామా అని స్కూల్ బల్లెప్పుడు చెప్పిండ్రు. కన్న తల్లి గుండెలు గుబేలు అన్నీ కార్యాలు వల్ల పడ్డాయి. మా నాయన మా తండ్రి తోడ పుట్టిన వాళ్ళు, మా తల్లి తోడ పుట్టిన మేనమా వాళ్ళు నాకు లేరా, నా తోడ పుట్టిన అన్నదమ్ములు లేరా. ఆ గుడిసెల నివాసనం ఏంది?

తల్లిని అడుగుతానా అని. బడికైన బిడ్డ ఇంటికి ఏరవత్తున్నది ఓ తల్లునారా, ఇంటికి ఏరవచ్చి కన్న తల్లి కాళ్ళ కాడ ఊకుండి, అమ్మా నీ తోడ పుట్టిన నదమ్ముల్లీకు లేర, నాకు మ్యానమామల్లేరా, నీ గర్భాన పుట్టిన కొడుకులు నీకు లేరా, నా కన్నదమ్ముల్లేరా, నా తోటి పిల్లలంత బడిలోన ఇళ్ళ రాఖీ పౌర్ణమాట శ్రీరామ రక్షణాట, అందరూ రాఖీటి కట్టుకొని పోతున్నారు అన్నదమ్ములకు, అవ్వ నేను పోతామని నాకు లేకున్న నీకు లేరా, ఒక్కనాడు కనబడతలేరు పన్నెండేళ్ల మధ్యమాయ గుడిసెలుండబట్టి, ఒక్కొక్క మాట కన్న బిడ్డ వలుకుతుంటే కన్న తల్లి గుండెల గుండెత్తేసిన విధమైపోయింది. బిడ్డ నిజమేరా, నీకు కూడా ఉన్నారు తోడబుట్టి అన్నగలను, పుట్టిన తర్వాత మీ తండ్రి చచ్చిపోతే తలగొర బొంద పెట్టుకోలేదు బిడ్డ, ఇక్కడ దాదుకుంటున్న బిడ్డ అని చెప్పుతే చిన్ననాడు చిన్న ఇక ఓదంప అమ్మ నాన్నకు శ్రీరామ రక్ష రాగిడి కట్టత్తా అని తల్లిని తోలుకొని వెనుకకు మరి అన్న

0: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో అపురూప సుందరి కథ రెండో భాగం ఒగ్గు కథలో వినిపించారు శ్రీ మారుపాక శంకర్ వారి బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు వింటారు. మొదటగా విందాం జయం మనదేరా చిత్రం నుంచి మెరిసెటి జాబేర్ నువ్వే, కుమార్ సను, స్వర్ణలత పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యం, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం. ఈ పాట మీకోసం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఈ రోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు తెలుసుకుందాం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పత్తి పంటల్లో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల నిపుణులు అందించే వివరాలు. 7:15 లైవ్ ఫోనింగ్ కార్యక్రమం ఉంటుంది. ఇల్లు వాకిలి పశు విజ్ఞానం లైవ్ ఫోనింగ్ కార్యక్రమం. రైతు నేస్తం గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమంలో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు పాల్గొంటున్నారు. 7:45 వికసిత్ భారత్, 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్, 10:00 మధుర గీతాలు,

రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. 6:10 భావన కార్యక్రమంలో ఆలోచన విధానాలు అంశంపై చేరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో లక్ష్మీస్తుతి, 6:35 పొలం పనులు కార్యక్రమంలో నైరుతి ఋతుపవనాలపై ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్

వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందిస్తున్న వివరాలు 7 గంటలకు నల్గొండ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమ రోజు విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాష నైవిష్ట్యం ఈ అంశంపై డాక్టర్ పాటూరి నాగరాజు గారి ప్రసంగం. అనంతరం ఇది మన చట్టం శీర్షికలో భాగంగా సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు సిడిఏసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ ఏఎస్ మూర్తి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మారెల్ల కేశవరావు గారి వయలిన్ వాద్యం. 11:00 నాటకం దేవతలు ఎత్తిన పడగ నాటకం వింటారు. రచన డాక్టర్ పివి రమణ, నిర్వహణ శ్రీమతి వై సరోజా నిర్మల. 12:10 యోవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా సుమలత కాయల గారి ప్రసంగం. ఇక 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమం. ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో అపురూప సుందరి కథ ఒగ్గు కథ వినిపిస్తారు. 3వ భాగం శ్రీ మారుపాక వారి బృందం.

6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాస్త్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. ఆరు గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పంటలలో జీవన ఎరువులు వాడకం, జీవన నియంత్రణ పద్ధతి గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రాయోజిత కార్యక్రమం తోటముచ్చట్లు. అనంతరం కుందేళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ వెటనరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి గారు అందించే వివరాలు. 7:45 వికసిత్ భారత్. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 మధుర గీతాలు. ఇవండి ఈరోజు, రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో రైతు నేస్తం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తి గల పశుపోషకులు రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారం పొందండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085553. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు.

ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దే చర్యలలో భాగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్తో బెంగళూరులో ఈరోజు సమావేశమై సింగరేణి బొగ్గు సరఫరాపై సమీక్షించారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రాష్టంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని చారిత్రక మీర్ ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం చెరువు ఆధునీకరణ పనులను ఆకస్మికంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణం, వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్ల అభివృద్ది పనులు సాగుతున్నాయి. ఇప్పటికే సస్పెన్షన్ బ్రిడ్జ్ ఫైలింగ్ పనులను 50% పైగా పూర్తయ్యాయి. ఈ చెరువును సమీపంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుతో అనుసంధానిస్తూ పచ్చని పార్కులు, ఫుడ్ కోర్టులు, చిన్నారుల ఆట స్థలాలను అభివృద్ది చేయనున్నారు. మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్తో సమావేశమై సింగరేణి బొగ్గు సరఫరాపై సమీక్షించారు. ఛత్తీస్గఢ్, ఒడిషాలోని బొగ్గు గన్ల మైనింగ్లో సింగరేణి, కర్ణాటక, జెన్కో ఉమ్మడి భాగస్వామ్యంపై చర్చించగా కర్ణాటక మంత్రి సానుకూలంగా స్పందించారు. కర్ణాటక విద్యుత్ అవసరాల కోసం రోజుకు 4 బొగ్గు ర్యాక్లను నిరంతరాయంగా సరఫరా చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. హైదరాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో 20వ గ్రాండ్ నర్సరీ మేళాను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ఆగస్టు 27 నుంచి 31 వరకు 5 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా తెచ్చిన విభిన్న రకాల మొక్కలతో 110కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఇంట్లో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. 20 రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల విలువైన అరుదైన మొక్కలతో పాటు ఆర్గానిక్ ఎరువులు, కుండీలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా నిరంకుశ పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు మండిపడ్డారు. తార్నాకాలోని తన నివాసంలో పోలీసుల గృహ నిర్బంధం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు. GO 97 ద్వారా ఈసెట్ అవకాశాలను దూరం చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ఆరోపించారు. కంటితుడుపు కమిటీలను పక్కన పెట్టి GO 97ను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల శాంతియుత ఆందోళనలకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, పోలీసుల నిర్బంధ పాలన అని విమర్శించారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జీలు, అరెస్టులు చేయడం దారుణమన్నారు. పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను దెబ్బతీస్తూ ఉన్నత విద్యా అవకాశాలను దూరం చేసే వివాదాస్పద GO 97ను తక్షణమే బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం బీజేపీ అండగా నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం ఓఆర్ఆర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు భద్రతపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ నిర్వహణ కోసం టీజీ టీమార్స్ పేరుతో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థను, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ డేటా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఏఐ ఆధారిత సాంకేతికతతో పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు మున్సిపల్, పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేసే డీపీఆర్ను త్వరగా సిద్దం చేయాలని ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను రాష్ట ముఖ్యమంత్రి ఎన్ రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఈ మధ్యాహ్నం పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్

0: హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓలు నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం హనుమకొండలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా ధర్నాకు యత్నించగా ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, వినయ్ భాస్కర్లను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రేవంత్ సహించలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ విజేత మై భారత్ వాలంటీర్ ప్రగతి ఈరోజు హైదరాబాద్లోని ఇఫ్లూలో జరిగిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో పాల్గొని క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. నషాముక్త్ భారత్ ప్రచారంలో భాగంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ స్పోర్ట్స్ ను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
1: ఖేల్ కి బాత్ పిఎం కి సాత్, యూత్ లో పేరెంట్స్ అందరికి స్పోర్ట్స్ గురించి ఇంపార్టెన్స్ తెలియడానికి, అది మన యూత్ కోచ్ కూడా అదే చెప్తున్నారు. ఇప్పటికి వాళ్ళు చాలా గేమ్స్ ఆడారు, కామన్వెల్త్ గేమ్స్ లో ఆడారు, కానీ ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి. ఖేలో ఇండియా ప్రోగ్రామ్ వల్ల కామన్వెల్త్ గేమ్స్ కి కూడా వెళ్తున్నారు. ఈ ప్రోగ్రామ్ తో పాటు ఈవెన్ నషాముక్త్ ఇండియా కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో డ్రగ్స్ కి వద్దని చెప్పండి, స్పోర్ట్స్ కి ఎస్ అని చెప్పండి.
0: రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, నల్గొండ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రక్షాబంధన్ పర్వదినం అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య పవిత్రమైన ప్రేమానురాగాలు, నమ్మకం ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, పరస్పర గౌరవం, ఆప్యాయత, రక్షణ, అండగా నిలిచే స్ఫూర్తికి నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల అవలంబిస్తున్న వైఖరినే నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ కాశీబుక్క జంక్షన్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను నిరసనకారులు దగ్ధం చేశారు. అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి ప్రజలను వేధించేవారిని, ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసేవారిని ఉపేక్షించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే ముందు వడ్డీ, తిరిగి చెల్లింపు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఉద్యోగుల సంఘాల ఐకాసా ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈరోజు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకాసా రాష్ట్ర నాయకుడు మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్మల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ, కొత్తగా ఉద్యోగులకు కల్పిస్తున్న హెల్త్ స్కీమ్స్ అక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండలం రంగాపూర్ రామస్వామి తండాలో నిర్వహించిన గ్రామసభలకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎలాంటి తప్పులు లేకుండా సవరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణ ఈ రోజు నుంచి సెప్టెంబర్ 20 వరకు కొనసాగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్లోని చారిత్రక మీర్ ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దే చర్యలలో భాగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

పెద్దపురం, అమలాపురం, భోగాపురం, పిఠాపురం, మైలవరం, ఐలవరం, గన్నవరం, అన్నవరం, భద్రాచలం, సింహాచలం, నెల్లూరు, అల్లూరు, ఏలూరు, ఆలూరు, గుంటూరు, గూడూరు, మోటూరు, పాటూరు, చిత్తూరు, పుత్తూరు, ఒంగోలు, కర్నూలు, ద్వారపూడి, కత్తిపూడి, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆకివీడు, నూజివీడు, గాజువాక, ఆరిపాక, బెంగళూరు, మంగళూరు, ముంబై, కలకత్తా.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి నిలయంబ సమయం 6:50. ఇప్పుడు వ్యవసాయ సూచనలు.

0: పత్తి పంటల్లో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల నిపుణులు అందించే వివరాలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ప్రతి పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు, ముఖ్యంగా ఈ జూలై మాసంలో ఏ విధంగా మనం చేపట్టాలి అన్న వివరాలు అందిస్తున్నారు. ప్రతి పంటను జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఈ సమయంలో విత్తే ప్రతిలో భూ స్వభావాన్ని బట్టి తేలిక, మధ్యస్థ భూముల్లో, దగ్గర అచ్చు వేసుకు

తీసుకుని మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. ప్రతి విత్తిన 45 గంటలలోపు తప్పకుండా కలుపు మందులను పిచికారీ చేయాలి. దీనికి గాను పెండి మిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు, పెండి మిథాలిన్ ఎక్స్ట్రా 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని చేతి పంపుతో భూమి అంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు 3-4 వారాల్లో వచ్చే కలుపు నివారణ చాలా సులభమవుతుంది గనక భూమిలో సరియైన తేమ ఉన్నప్పుడు కలుపు మందును పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి మొలకెత్తిన 4 రోజులకు చేనులో వచ్చు లేతగడ్డి వెడల్పాకు గల కలుపు నివారణకు క్విజలోపాస్ టర్పా సూపర్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్విజలోపాఫ్ ఏజీఎల్ 250 మిల్లీలీటర్లు లేదా పైర్ థయోబ్యాక్ సోడియం హీట్ వీడ్ థీమ్ రైఫ్ 3 రకాలుగా దొరుకుతుంది. ఇది 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. కలుపు మందులతో పాటుగా ప్రతిలో సమయానుకూలంగా ప్రతి వారం 10 రోజులకొకసారి గొర్రు గుంటకలతో 60-70 రోజుల వరకు పలు దఫాలుగా అంతరకృషి చేయాలి. దీనివలన పైరు పెరుగుదల బాగా ఉండి భూమిలో ఎక్కువ తేమ నిల్వ ఉండి తద్వారా అధిక దిగుబడులు పొందడానికి దోహదం చేస్తుంది. ఇక ప్రతిలో అంతర పండగా కందిని విత్తినప్పుడు త్వరగా కోతకు వచ్చే కంది రకాలైన వరంగల్ కంది WRGE 97, మారుతి ICC 8863, ఉజ్వల PRG 176 లాంటి వాటిని ఎంపిక చేసుకుని విత్తుకోవాలి. ప్రతిలో కందిని 4:1 వరుసలో లేదా 6:1 వరుసలో నిష్పత్తిలో వేసుకుంటే ఈ దశలో బాగుంటుంది. ప్రతితో పాటే కంది పంట కూడా దాదాపు పూర్తి అవుతుంది. తద్వారా సాగు సస్యరక్షణ సులభమవుతుంది. ప్రతిలో ఎకరాకు 50 కిలోల DAP లేదా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. పైపాటుగా యూరియా పొటాష్ ఎరువులను 25+10 కిలోల చొప్పున ఎకరానికి 4 సార్లు విత్తిన 80 రోజుల వరకు ప్రతి 20 రోజులకొకసారి చొప్పున సరైన సమయంలో తేమలో వేసుకోవాలి. ఎరువులను మొక్కకు దగ్గరగా భూమిలో పడేటట్లు వేసుకోవాలి. తేలిక చెల్క భూముల్లో సాగు చేస్తే ప్రతి విత్తిన 30 రోజుల సమయంలో లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మరలా 15 రోజుల వ్యవధిలో అనగా విత్తిన 45 రోజులకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ మరియు 1.5 గ్రాములు బొరాక్స్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఒక పిచికారిలో లీటర్ నీటికి 10 గ్రాములు యూరియాను కలిపి కూడా పిచికారీ చేసుకుంటే పైరు పెరుగుదల బాగుంటుంది. విత్తిన మొదటి 60 రోజులలోపు ఆశించే వివిధ రసం పీల్చే పురుగుల నివారణకు ప్రతి కాండానికి మందు పూత పద్ధతిని ఆచరించాలి. దీనికి గాను మోనోక్రోటోపాస్ నీరు 1:4 నిష్పత్తిలో ఫ్లోనికామిడ్ నీరు 1:20 నిష్పత్తిలో కలిపి విత్తిన 30, 45, 60 రోజులకు ప్రతి కాండానికి పైభాగాన ఉన్న లేత ఆకుపచ్చని భాగంలో బొట్టుల పూసి పురుగులను నివారించుకోవాలి. అవసరాన్ని బట్టి 5% వేప గింజల కషాయము లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె 1500 PPM లీటర్ నీటికి మరియు 1 మిల్లీలీటరు సాండోవిట్ జిగురు మందుతో కలిపి పిచికారీ చేయాలి. ఇక ప్రతిలో గులాబీ రంగు పురుగును నివారించడానికి ప్రతి పంట వేసిన 45 రోజుల నుండి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పంట పూత దశకు రాగానే గులాబీ రంగు పురుగుకు సంబంధించిన లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 అమర్చుకోవాలి. వీటి ద్వారా పురుగు వినికిని ఉధృతిని గమనిస్తూ 3 రోజులకి 24 చొప్పున పురుగులు అంతకన్నా ఎక్కువగాని బుట్టలో గమనించిన వెంటనే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ లేదా 1.5 గ్రాములు థయాడి కార్బు లేదా 2.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిపాస్ మందులను 1 లేదా 2 సార్లు వారం 10 రోజుల వ్యవధిలో ఉదయం లేదా సాయంత్రం వేళలో పిచికారీ చేసుకుంటే సబబుగా ఉంటుందని నొక్కి ఒక్కానిస్తున్నారు శాస్త్రవేత్తలు. మాస్ ట్రాపింగ్ పద్ధతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ప్రతిలో ఇప్పుడు చెప్పినట్టు చర్యలతో పాటుగా పైరు మొదటి పూత దశలో ఆశించు గులాబీ రంగు పురుగు గుడ్డి పూలను ఎప్పటికప్పుడు ఏరి నిర్మూలించాలి. ఇలా పైరు 45 రోజుల నుండి 70 రోజుల వరకు దాదాపు 25 రోజులు గడ్డి పూలు ఏరి నిర్మూలించినట్లయితే పురుగు నష్టాన్ని

0: చాలా వరకు నివారించుకోవచ్చు. తద్వారా రసాయన మందుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఇక ఈ ప్రత్తి బెట్ట సమయంలో లేదా అధిక వర్షాల తర్వాత పైరు పెరుగుదలకు పైపాటుగా 19-19-19 లేదా 13-0-45 లాంటి పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ప్రత్తి పంటను ఆరోగ్యకరంగా పెంచుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మన రైతుల కోసం ఎంతో కృషి చేసి మనకు చక్కటి వివరాలు అందిస్తున్నారు. ఈ వివరాలను మనమంతా ఆకలింపు చేసుకుని చక్కటి పంట పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: శ్రోతలు, ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రతి పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల నిపుణులు అందించే వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ఆకాశవాణి. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతం విందాం. జయం చిత్రం నుంచి ఆర్పి ఉషా పాడిన పాట, కులశేఖర్ సాహిత్యం, ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాట మీకోసం.

0: సమయం 7:05 ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన 2 టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ప్రతి దశలో ప్రతిభకు తగిన సహకారం లభించే ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు.

0: కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ, క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని, అభివృద్ది చెందిన భారత నిర్మాణంలో దేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక విశిష్ట లక్ష్యమని పేర్కొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసుగల పిల్లల్లోని క్రీడా ప్రతిభను వెతికితీసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా బలమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలాజ్లోని ఐఐటి గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ అకాడమీలను స్థాపించడానికి, ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభించేలా ఇది తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
1: భారత్ కా స్పోర్ట్స్ ఈకో సిస్టమ్ కేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ మెడల్స్ తక్ సీమిత్ నహీ హై. ఫిట్ ఇండియా సే కరోడో యువాఓ కో జోడనే సే లేకర్ సండే ఆన్ సైకిల్ జైసీ పహలో తక్ ఆప్నే ఫిట్నెస్ కో లైఫ్ స్టైల్ ఆర్ స్పోర్ట్స్ కో నేషనల్ మూమెంట్ బనా దియా హై. సిర్ఫ్ ఇత్నా హీ నహీ, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ కే మాధ్యమ్ సే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఆర్ ఫేర్ అపర్చునిటీ కో మజబూత్ కర్నే కా ప్రయాస్ యా సునిశ్చిత్ కర్తా హై కి ప్రతిభా కో అప్నా టాలెంట్ సాబిత్ కర్నే కా సమాన్ మంచ్ మిలే.
0: దేశంలో సాంప్రదాయ క్రీడలను ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిగా మలచాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హిందూ కాలేజీలో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఒక బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తోందని రిజిజు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, ఎగుమతులు కూడా 39,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతుల కోసం నిర్మించనున్న 472 కోట్ల రూపాయల విలువైన నూతన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశం కేవలం ఆయుధాలను తయారు చేయడమే కాకుండా వాటి నిర్వహణ, సమగ్ర మరమ్మతులు, ఆధునీకరణ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటోందని ఆయన తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రమాదంలో చిక్కుకున్న భారత పౌరులను గుర్తించి కాపాడేందుకు భారతదేశం సహాయక చర్యలను వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయ పౌరులతో ఇంకా సంబంధాలు పునరుద్దరణ కాలేదని తెలిపారు. త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా వీరిలో ఉన్నారని అన్నారు. బాధిత ప్రాంతంలో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి సమాచారం సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులతో సంప్రదింపులు జరిపేందుకు నేపాల్ అధికారుల సహకారంతో భారత యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులను నేపాల్లో రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
2: Prime Minister yesterday spoke to the Prime Minister of Nepal, conveyed our deepest condolences, conveyed that India stands in solidarity with people of Nepal, has also offered all possible humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable.
0: విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. నేపాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై న్యూఢిల్లీలో విదేశాంగ కార్యదర్శి ఖాట్మండు, బీజింగ్లలోని భారత రాయబారులతో డాక్టర్ జయశంకర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు,

0: ప్రాజెక్టు అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య ఈ రోజు 270కి చేరింది. ఈ విపత్తులో 288 మంది భారతీయ పర్యాటకులతో సహా గల్లంతైన వేలాది మంది కోసం నేపాల్ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శనివారం నుంచి ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ, తమ పర్యటనలో మొదటి భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో 2 రోజుల పాటు అధికారిక పర్యటన చేస్తారని తెలిపారు. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ అధ్యకుడు మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్ నుండి ప్రధానమంత్రి కిర్గిజిస్తాన్లోని బిష్కెక్కు చేరుకుంటారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 31న జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కొలంబోలో జరిగిన 5వ రోజైన చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేయడంతో భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ శుభ్మంగిల్ నేతృత్వంలోని భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసి 213 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. దేశం అభివృద్ది సాధించాలి అంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్ ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. భారతదేశ సుస్థిర అభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే దార్శనికత ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినవిగా ఉండాలని, ఆయన ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలే కార్యక్రమం.

ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కోఆర్డినేటర్, ఎలక్ట్రానిక్ వింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసులు గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఆసక్తిగల రైతన్నలు ఎలాంటి ప్రశ్నలు సందేహాలు ఉన్నా మీరు మాకు కాల్ చేయవచ్చు. మీరు కాల్ చేయవలసిన నెంబర్లు 0402 0402 ఎస్టిడి కోడ్ జతచేసి 2324085252, మరొక నెంబరు 2324085353, ఈ నెంబర్లకు కాల్ చేయవచ్చు.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం గురించి మన శ్రోతలతో మాట్లాడడానికి డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. వీరు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్ వింగ్ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: ఎం శ్రీనివాసులు గారు, రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి?
7: అందరికి నమస్కారం అండి. రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని 2024 సంవత్సరంలో March 11 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ రైతు నేస్తం కార్యక్రమం అనేది దేశంలోని డిజిటల్ విస్తరణ మాధ్యమాల్లో ఒక వినూత్న కార్యక్రమం. దీని ద్వారా మనము రైతులకు నేరుగా సలహాలు ఇవ్వచ్చు, మరి ముఖ్యంగా రైతుల పొలాల్లోని సమస్యలకు, అదేవిధంగా వారి యొక్క ఇంకా అనుమానాలు కానీ పంటల యాజమాన్యం గురించి కానీ నేరుగా శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, దాంతోపాటుగా అభ్యర్థ రైతులు కూడా నేరుగా ఈ యొక్క చర్చలో పాల్గొంటారు. దీనివల్ల ఏమంటే రైతు సోదరులకు ఏ సమస్య ఉన్నా సరే ఆ ప్రాంతాల్లో, ఆ సమయంలో, ఆ సీజన్లో, ఆ పంటలో వెంటనే మనకు సమాధానాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ దేశంలోనే ఒక వినూత్న కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలో మనము అమలు చేస్తున్నాము. దీని ద్వారా అనేక మంది రైతు సోదరులు వారు ఎంతగానో సలహాలు పొందుకొని లబ్ధి పొందుతున్నారండి.
6: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు అందించే ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాం కార్యక్రమం ద్వారా రైతులకు కలిగే ప్రధాన లాభాలేంటి?
7: ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా రైతు సోదరులకు ప్రత్యక్షంగా సలహాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక నూతన విస్తరణ మాధ్యమం. ఇంతకుముందు చెప్పినట్టుగా డిజిటల్ విస్తరణలో మాధ్యమాల్లో దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి మనం ప్రోగ్రాం మనము రాష్ట్రంలో మనం చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు లాభం ఏంటంటే, ముఖ్యంగా రైతు సోదరులు ఆయా సీజన్లో ఆయా ప్రాంతాల్లో పండించే పంటల్లో ఆ ప్రత్యేక పరిస్థితిలో ఏమైనా మనకు సమస్యలు ఉన్నట్టయితే సాంకేతిక సలహాలు పొందడం కోసం, దాంతోపాటుగా ప్రత్యక్షంగా మనకు పొలాల్లో కూడా ఏమైనా పురుగులు తెగుళ్ళు, దాంతోపాటుగా యాజమాన్యం ఏమైనా లోపాలు ఉన్నట్టయితే శాస్త్రవేత్తలు నేరుగా రైతులతో మాట్లాడతారు. దీని యొక్క ఇంకా ముఖ్యమైన లాభం ఏంటంటే, ఈ మాధ్యమం ద్వారా శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు ఒకేసారి ఈ మాధ్యమం ద్వారా కలుసుకొని వారి యొక్క సమస్యలకు నివృత్తి చేసుకుంటారు.
6: డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు, మనకు శ్రోత ఒకళ్ళు
7: లైన్లోకి
6: వచ్చారు. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నమస్తే అండి.
8: చెవుగాను సోమయ్య.
6: చెప్పండి సార్.
8: ఆత్మప్రదేశ్ మండలం సూర్యాపేట జిల్లా అండి.
6: మన శాస్త్రవేత్త గారు
7: చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి
8: సార్, ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది సరే రైతులలో చాలా వరకు నిరక్షరాస్యులు ఉంటారు కదండి.
7: అవునండి.
8: ఇప్పుడు అది అంత సమర్థవంతంగా ఉపయోగపడుతుంది అంటారా? ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా తక్కువ.
7: అవునండి.
8: అది ఎంతవరకు సాధ్యమో, మరి ఏ టైమింగ్స్లలో శాస్త్రవేత్తలు అధికారులు అందుబాటులో ఉంటారు ఆన్లైన్ లో
7: సార్,
8: దాన్ని వివరించి చెప్పండి.
7: చెప్తాను, తప్పకుండా అండి.
8: మనం
7: ముఖ్యంగా రైతు నేస్తం కార్యక్రమం అనేది మీకు తెలుసు, మీ గ్రామాల్లో రైతు వేదికల ద్వారా ఈ ప్రోగ్రాం నిర్ణయించబడుతుంది. ముఖ్యంగా మీ గ్రామంలో క్లస్టర్కు ఒక క్లస్టర్ ఒక రైతు వేదిక ఉంటుంది మీ దగ్గరలో, అక్కడ మనకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని మనం చేయడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 2,600 రైతు వేదికలు ఉంటే ప్రస్తుతం మనం దాదాపు 1600 రైతు వేదికలకు ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఆ గ్రామంలో ఆ రైతు వేదికలు మీరు కూర్చున్నప్పుడు మీకు అక్కడ పెద్ద టీవీ ఉంటుందండి, శాస్త్రవేత్తలు మీకు కనిపిస్తారు. ప్రతి వారం టాపిక్ కూడా ముందుగానే రైతులకు ఆ గ్రామంలో ఏఓ ద్వారా మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి మీరు నేరుగా కాకుండా రైతు వేదికకు వచ్చినట్లయితే మీరు దాని యొక్క సమాధానాలు పొందుకోవచ్చు. దాంతోపాటుగా నిరక్షరాస్యులు అన్నారు కాబట్టి ఒకేసారి మనం వీడియో ద్వారా చూపిస్తాం కాబట్టి వీడియోస్ కానీ శాస్త్రవేత్తలు కనిపిస్తారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇంకా ఎవరైనా రైతు సోదరులు ఆ ప్రోగ్రాం అంటే మిస్ అయినట్లయితే వేరే కారణాల వల్ల, ఈ పొలం కారణాల వల్ల, అదే యొక్క కార్యక్రమం యొక్క వీడియోను మళ్ళీ మేము మళ్ళీ అంటే యూట్యూబ్ ఛానల్లో, అంటే మా యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఉందండి, దాని పేరు పీజెటి యూట్యూబ్ ఛానల్. దాదాపు దేశంలో 2వ స్థానంలో ఉంది ఛానల్ మనకు, యూనివర్సిటీ ఛానల్. 99,000 సబ్స్క్రైబర్స్, దాదాపుగా 800 వీడియోస్, 95 లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు దానికి చూసారు. కాబట్టి ఎవరైనా పొరపాటున ప్రోగ్రామ్ మిస్ అయినట్టయితే ఏదో కారణం వల్ల అదే కార్యక్రమం వీడియోను సంక్షిప్తంగా చేసి తిరిగి యూట్యూబ్ ఛానల్ మీద చూసుకోవచ్చండి. ఈ విధంగా రైతులకు అది చదువుకునే వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆ టైంలో అవసరం సలహాలు ఇవ్వడము మా యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి.
6: డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు, మనం రైతులకు కలిగే లాభాల గురించి మాట్లాడుతాం, వాటి గురించి తెలియదు.
7: యా, ఇప్పుడు రైతులకు ఇందుకు చెప్పినట్టుగా ఇప్పుడు రైతులు రాష్ట్రంలో రకరకాల పంట పండిస్తారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది ఇలాంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. కాబట్టి ఆయా పంటలో సాంకేతిక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి, ముఖ్యంగా వాతావరణ పరిస్థితులను బట్టి. ఉదాహరణకి మన ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్నిన్నో ప్రభావం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ఏ పంట వేసుకున్న ఒక సలహాలు వెంటనే ఇవ్వడం అనేది ఈ కార్యక్రమ ప్రత్యేకత. దాంతోపాటు ఏమంటే వేసుకున్న పంటల్లో ఈ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి ఆజమనం చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎప్పటి వరకు ఏ పంటలు వేసుకోవాలి అనేది కూడా అంటే నేరుగా ప్రతి వారం రైతులకు అందించే ఒకే ఒక వినూత్న కార్యక్రమం దేశంలో ఉందంటే అది రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ కార్యక్రమం అండి.
6: ఈ కార్యక్రమం ద్వారా ఏ ఏ అంశాలు రైతులకు తెలియజేస్తారు?
7: అంశాలు ముఖ్యంగా తీసుకున్నట్లయితే అంశాలు అనేవి ముఖ్యంగా ఎలా నిర్ణయిస్తామంటే రైతుల యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రతి వారం ప్రోగ్రాం తర్వాత స్థానికంగా ఏ వస్తువు రైతుల అభిప్రాయాలు తెలుసుకుని వారి అభిప్రాయాల ఆధారంగా దాంతోపాటుగా ఈ యొక్క కాలము అనుగుణించి వాతావరణ పరిస్థితుల అనుగుణంగా పంట యొక్క అంటే దశ అనుగుణంగా టాపిక్స్ మనము చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మనకు వరి పంట ఉందనుకోండి, ఎక్కువగా ఆ టైంలో వరి శాస్త్రవేత్తను మనము తీసుకొచ్చి ఆ అంశం చెప్పడం జరుగుతుంది. మొక్కజొన్న, కాటన్ ఎక్కువ విస్తీర్ణం ఉందనుకోండి, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి సంబంధించి శాస్త్రవేత్తలు మనము నేరుగా రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసి మనము చేయడం జరుగుతుంది. కాబట్టి అంశాలు ముఖ్యంగా శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు సమిష్టిగా అంటే నిర్ణయిస్తారండి. దీనివల్ల ఏమంటే ఆ యొక్క అంశం యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, దాంతోపాటు రైతులు కూడా ఎక్కువ మందికి లాభం పొందేలా మనకు ఇది ఆ అంశాలు ఉంటాయండి.
6: ఈ కార్యక్రమాన్ని ఏ రోజు ఏ సమయంలో ప్రసారం చేస్తారు?
7: ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచనల అనుగుణంగా ప్రతి మంగళవారము మనం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం మనము చేయడం జరుగుతుందండి. ఒకసారి 10 నుంచి 12 గంటలకు కూడా జరగవచ్చు, ఎందుకంటే రైతుల యొక్క సమస్య ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కాబట్టి. ఇక్కడ ప్రతి మంగళవారము 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రోగ్రాం యొక్క సమయం అండి. ఇది తప్పకుండా ఇంతవరకు ప్రోగ్రాం జరుగుతుంది. ఈ సమయం ప్రత్యేకంగా పెట్టడం వల్ల ఏమంటే రైతు సోదరులు కూడా ఆ సమయంలో అక్కడ రైతు వర్గాల్లో కూర్చొని వారి యొక్క సమస్యలకు సమాధానం పొందుతారు.
6: డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు,
7: సార్
6: ఇప్పుడు రైతుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది, అయితే సైంటిస్టులు, శాస్త్రవేత్తలు వీళ్ళంతా ఈ కార్యక్రమంలో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సలహాలు, సూచనలు అందిస్తారు. అయితే ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాంలో మరి రైతుల భాగస్వామ్యం ఉంటుందా?
7: తప్పకుండా అండి, మంచి ప్రశ్న ఇస్తారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమే రైతులను భాగస్వాములుగా చేసే ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సలహాలు ఇస్తుంటారు, అధికారులు పథకాల గురించి వివరిస్తుంటారు, దాంతోపాటుగా రైతులు ముఖ్యంగా ఎవరైతే వివిధ పంటల్లో లేదా వివిధ పంటల్లో కావచ్చు లేకపోతే వివిధ సాంకేతికతలో మంచి అనుభవం సాధించారో, అనుభవం సాధించి నూతనంగా చేస్తున్నారో, అంటే వినూత్నంగా చేసి మంచి విజయం పొందినట్టు ఏమంటారు రైతు విజయగాథలు కూడా మనం ప్రసారం చేస్తాము. ముఖ్యంగా రైతు సోదరులు వాళ్ళ యొక్క నేరుగా పొలాల నుంచే వారు పండించే పంటల గురించి కావచ్చు, అదేవిధంగా నాకు న్యాచురల్ ఫార్మింగ్ గురించి కావచ్చు, లేకపోతే ఆర్గానిక్ వ్యవసాయం గురించి కావచ్చు.

0: ఇలాగా రైతులు ఎవరైతే నిష్ణాతులుగా చేస్తున్నారో, మంచి విజయం పొందొచ్చారో, వారి అనుభవాలు కూడా మనం పొందుపరిచి ప్రతి వారము శాస్త్రాలతో పాటుగా ప్రతి వారము తప్పకుండా రైతులు కూడా నేరుగా పొలాల నుంచి వారి అనుభవాలు పంచుకుంటారు. దీనివల్ల మనకేమంటే కార్యక్రమం యొక్క ఉద్దేశం అనేది ఇంకా బాగా అర్థమవుతుంది రైతులకు. దాంతోపాటు రైతు నుంచి రైతుకు సమాచారం చేరవడం అనేది బాగుంటుందండి. శాస్త్రవేత్తలు రైతుల కంటే కూడా రైతుల నుంచి రైతులకు సమాచారం చేరవడం అనేది చాలా ముఖ్యం కాబట్టి రైతుల అనుభవం ఉన్నటువంటి మిగతా రైతులు కూడా, అంటే ఎవరైతే రైతులు వింటున్నారో వారు కూడా తప్పకుండా ఆ రైతులను సంప్రదించి ఆ యొక్క యాజమాన్య పద్ధతిలో ఆ పంటలను వాళ్ళు సాగు చేసి వారు కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా ఎవరైతే రైతు సోదరులు కొత్తగా వ్యవసాయం చేస్తున్నారో, కొత్తగా వ్యవసాయంకి వచ్చారో, వారు ఈ రైతుల యొక్క అనుభవాలను విని వారి యొక్క నైపుణ్యాలను గమనించి ప్రత్యక్షంగా ఫీల్ను చేస్తారు కాబట్టి వారు కూడా ఈ యొక్క వ్యవసాయంలో నూతన పోకడలు అంటే మనకు చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేసి వారు అంటే దాన్ని పాటించి వారు కూడా మనకు ఈ వ్యవసాయ ఉత్పత్తిలో మరి ముఖ్యంగా ఆధునిక వ్యవసాయంలో వాళ్ళు కూడా ఒక భాగస్థులాగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరుల భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుంది, ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా రైతు సోదరులకు భాగస్వామ్యం పెంచి ఇంకా ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామండి.
1: ఈ ప్రత్యక్ష వీడియో కార్యక్రమం ద్వారా రైతులు పొలాల నుండి ఏ సమాచారం అందజేస్తారు?
0: ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం మరొక ముఖ్య అంశం ఏంటంటే శాస్త్రవేత్తలు వారి వారి పరిశోధన స్థలంలో అంటే ఉండి అక్కడి నుంచో మాట్లాడతారు. అధికారులు వారి వారి యొక్క ఆఫీస్ నుంచి లేదా రైతు వేదికల్లో మాట్లాడతారు. దాంతోపాటుగా రైతు సోదరులు ముఖ్యంగా ఈ వారి పొలాల్లో ఉన్నటువంటి సమస్యలను, ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఒక పంటలో ఒక తెగులు వచ్చిందనుకోండి, అలాంటి సమస్య మనకు ఒకసారి రాష్ట్ర మొత్తం ఉండవచ్చు అండి. ఒకసారి అటువంటి ప్రదేశంలో అటువంటి అంటే పరిస్థితుల్లో ఒక రైతు సోదరులు ఒక ప్రత్యక్షంగా వారి పొలం నుంచి వారి సమస్యను నేరుగా చూపించి సైంటిస్టులు అడిగినప్పుడు వారు సమాధానం ఇస్తారండి. అంటే ప్రత్యక్షంగా ఉండే పొలాలలో ఉన్న సమస్యలను కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రత్యక్షంగా వెను వెంటనే మనము నివారించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమంటే ఆ తెగులు కానీ పురుగు కానీ ఆ యొక్క ప్రత్యేక పరిస్థితి వేరే ప్రాంతాలకు సంభవించకుండా మనము అరగట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కూడా చాలామంది ప్రత్యక్షంగా వారి పొలాల్లో సమస్యలు చూపిస్తున్నారు, పొలాల నుంచి మాట్లాడుతున్నారు, అక్కడి నుంచే వారి యొక్క సమస్యలు అడుగుతున్నారు. కాబట్టి ఈ విధంగా రైతులు పొలాల నుంచి అడగడం అనేది చాలా వినూత్న అంశం. దీనివల్ల ఏమంటే ఈ సమస్యను ఇతర ప్రాంత రైతులు గుర్తించి తగు జాగ్రత్తలు చేపట్టే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి పంట నివారణ అంటే పంటలో నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. కాబట్టి ఒక మంచి ఫోర్కాస్టింగ్ సిస్టంగా మనకు పనిచేస్తుందండి.
1: ఇంతవరకు దాదాపు ఎన్ని కార్యక్రమాలు చేశారు, అది ఎంతమంది రైతులకు దాని ద్వారా మేలు చేకూరింది?
0: దాదాపు అండి ఇప్పటి వరకు మనము 104 ఎపిసోడ్స్ చేయడం జరిగిందండి. అంటే 2024 సంవత్సరం నుంచి గత వారం వరకు కూడా దాదాపు 104 ఎపిసోడ్స్ ద్వారా మనం అనేక మంది రైతులను రీచ్ చేయడం జరిగింది. సుమారుగా దాదాపు 29 లక్షల మంది రైతులను ఈ 104 కార్యక్రమం ద్వారా మేము అంటే నేరుగా కలుసుకొని వారికి సలహాలు సూచనలు జరిగింది. ఈ దేశంలో అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. ఇంత పెద్ద ఎత్తున రైతులను అంటే ప్రతి వారము సుమారుగా 40,000 మంది ఫార్మర్స్ ఒకేసారి కలుసుకొని ఆన్లైన్లో ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలు అధికారులు వారితో చర్చించి వారితో డిస్కస్ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకొని వారి యొక్క ఆ సమస్యలకు సమాధానం అనేది చాలా పెద్ద కార్యక్రమం. కాబట్టి దాదాపు 29 లక్షల మంది రైతులను అంటే దాంట్లో మహిళలు తర్వాత పురుషులు దాంతో అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి అంతమంది రైతులను చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మునుముందు ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా అంటే విస్తరించే అవకాశం కూడా ఉందండి.
1: ఈ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ఏమైనా లాభం ఉంటుందా?
0: తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఉద్దేశించింది రైతు సోదరుల్లో మంచి అంటే వ్యవసాయం పైన మంచి నమ్మకాన్ని పెంచేందుకు, వ్యవసాయంలో ఆధునిక వ్యవసాయాన్ని చూపించడానికి, ఆధునిక పోకడల గురించి చెప్పడం కోసం. దాంతోపాటుగా గ్రామస్థలం అంటే విస్తరణ అధికారులకు కూడా ఈ యొక్క సాంకేతికత గురించి తెలియజేయడం అండి. ఎందుకంటే గ్రామస్థాయిలో విస్తరణాధికారులు నేరుగా రైతులతో పొలాల్లో తిరుగుతుంటారు కాబట్టి, రైతులతో వారు ఉంటారు కాబట్టి వారికి కూడా ఈ కార్యక్రమం ద్వారా వారి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమం అండి. ఉదాహరణకు ఇప్పుడు ఒక పంటలో కొత్త రకాలు వచ్చాయనుకోండి, అది వారికి నేరుగా అంటే శాస్త్రవేత్తలతో మాట్లాడకుండానే ఈ యొక్క మనము ప్రోగ్రామ్ ద్వారా ఆ రకాల గురించి కావచ్చు, ఆ సాంకేతిక పరిజ్ఞానం గురించి కావచ్చు, లేకపోతే కొత్త యాంత్రికరణ పరికరం కావచ్చు, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే రోబోటిక్ టెక్నాలజీ చాలా వస్తున్నాయి మధ్యలో మనం. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమం కాబట్టి ఇవన్నీ కూడా మనకు విస్తారంగా చెప్పినప్పుడు వారు నేరుగా వెళ్ళి రైతు సోదరులకు చెప్పే అవకాశం ఉంటుంది.

దాంతోపాటుగా ఎప్పుడైతే మనం వ్యవసాయ విస్తరణకు బలోపేతం చేస్తాం గ్రామ స్థాయిలో, వారు నేరుగా వారి యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి ఇంకా విస్తరణ వ్యవస్థ యొక్క ఆ యొక్క పనితనాన్ని పెంచే అవకాశం ఉంటుందని, ఎందుకంటే వారు

0: ఉందా?
1: తప్పకుండా అండి. మొదటగా ఈ కార్యక్రమాన్ని మనము వ్యవసాయ విశ్వవిద్యాలయము, ఆ తర్వాత వ్యవసాయ శాఖతో కలిసి మనం మొదటగా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను గమనించి, రైతుల యొక్క అనుభవాలను జోడించి, వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని, ఇప్పుడు మనకు వ్యవసాయంతో పాటుగా మనకు ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు, పశుసంవర్ధక శాఖ పాల్గొంటున్నారు, మార్కెటింగ్ శాఖ వాళ్ళు కానీ, తర్వాత మనకు ప్రొక్యూర్మెంట్ అప్పుడు మనకు ఎఫ్సీఏ వాళ్ళు కానీ, సీసీఏ వాళ్ళు కానీ, మార్క్ఫెడ్ అధికారులు కానీ, ఈ విధంగా అంటే వ్యవసాయానికి అయితే అనుబంధ శాఖలు ఉన్నాయో అన్ని అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా ప్రతి వారము వ్యవసాయంతో పాటుగా మనము ఉద్యానవన కానీ లేదా పశుసంవర్ధక శాఖ సంబంధించిన శాస్త్రవేత్తలు ఉంటారు. ఎందుకంటే వ్యవసాయం అంటే ఓన్లీ పంటలు పండించడమే కాదు, దాంతోపాటుగా మనకు ఉద్యానవన పంటలు ఉంటాయండి, కూరగాయల పంటలు ఉంటాయి, తర్వాత పశువులు ఉంటాయి, గొర్రెలు మేకలు ఉంటాయి కాబట్టి, కోళ్ళు ఇలాంటివి ఉంటాయి కాబట్టి, అన్ని అంశాలకు సంబంధించిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది మళ్ళీ చెప్పినట్టుగా దేశంలోనే అన్ని శాఖలను సమన్వయం చేస్తూ, అన్ని రకాల నిపుణులను సమన్వయం చేస్తూ, ఒకే వేదిక పైన ఒక సమయంలో ప్రత్యేకమైన రోజు రోజు అందరిని మనం భాగస్థులు చేస్తూ చేసుకునే కార్యక్రమం. కాబట్టి రైతులకు ఏ డౌట్నా సరే, వ్యవసాయం సంబంధించి కానీ, ఉద్యానం సంబంధించి కానీ, లేదా ఆ పశువులకు సంబంధించి కానీ సమస్యలు ఉంటే నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ ఈ కార్యక్రమం భాగస్థులు చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమము చాలా విజయవంతంగా మనం నడిపిస్తున్నామండి. దీనివల్ల ఏమి రైతులకు కావాల్సిన ప్రతి సమాచారం కూడా వారికి దొరుకుతుంది. దానివల్ల ఏమిటి, రైతులు వెంటనే వారి యొక్క పొలాల్లో దాన్ని చేసి మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి అంటే వ్యవసాయ అనుబంధ రంగాల ప్రతి ఒక్క అధికారిని, ప్రతి ఒక్క శాఖను, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ కార్యక్రమం మనము నేరుగా వినియోగించుకుంటున్నాము. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము రైతుల కొరకండి.
0: డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు,
1: సార్,
0: రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కార్యక్రమ ప్రోగ్రామ్ నిర్వహణలో ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుంది?
1: ఇది ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం అండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వము, దాంతోపాటుగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అనుపకల్పన చేయడం జరిగింది. ప్రతి ప్రోగ్రాంలో కూడా దాదాపు అందరూ అధికారులు కానీ, గౌరవ మంత్రివర్యులు కానివ్వండి, ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మనం అనేక మంది రైతులను ఒకేసారి మనము చేరుకునే అవకాశం ఉంటుంది. పథకాల గురించి కానీ, స్కీమ్స్ గురించి కానీ చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టంగా జరిగిన కార్యక్రమం ఉండేది. కాబట్టి ఇంతవరకు ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహించిన కార్యక్రమాన్ని ముందు ముందు కూడా ఇంకా మంచి మోడల్గా తీసుకునేందుకు మనం ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం యొక్క సహకారం చాలా బాగుందండి. వారు దీన్ని, ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
0: ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుందా?
1: ఈ కార్యక్రమం ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి మంగళవారం అండి. అంటే దాదాపు నెలలో మనకు 4 నుంచి 5 కార్యక్రమాలు వస్తాయి. మనకు ప్రతి మంగళవారం 10 గంటల నుంచి 11 వరకు ఉంటుంది. ఒక్కోసారి ప్రత్యేకంగా అంశాల మీద మనం కార్యక్రమం పెడుతుంటాం. అంటే మంగళవారంతో పాటు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు, ఉదాహరణకు ప్రభుత్వం ప్రోగ్రామ్స్ ఏమైనా లాంచ్ చేయాలనుకోండి, ప్రారంభించాలనుకోండి, ఆ ప్రత్యేకమైనటువంటి మనం ఒక కార్యక్రమం చేస్తుంటాం ఒకేసారి. అంటే గౌరవ మంత్రివర్యుల యొక్క స్థలాల సూచనలతో ఈ విధంగా ఏమంటే మంగళవారంతో పాటు ఒక్కోసారి స్పెషల్ డేస్ కూడా మనం రైతు ఉత్సవాలు కావచ్చు, కిసాన్ మేళ కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ విషయాలు అలాంటివి కావచ్చు, ఇంకా అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం దీనిలో చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారంతో పాటు కూడా ఇతర రోజుల్లో కూడా అంటే ప్రభుత్వం వారి యొక్క ఆదేశాలనుసారము చేయడం జరుగుతుంది, రైతులకు తగిన సమాచారాన్ని అందించడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఆసక్తి గల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఎలా సంప్రదించాలి? ఏదైనా ఫోన్ నెంబర్ ఉందా? ఎలా అప్రోచ్ అవ్వాలి?
1: బేసిక్ అండి, ఇక్కడ ఈ కార్యక్రమం ఫోన్ లైవ్ ప్రోగ్రామ్ ప్రత్యేకం. అక్కడ మనకు డైరెక్ట్గా నేరుగా రైతు సోదరులే, ఎందుకంటే ప్రతి మంగళవారము ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో రైతులు ఆ దగ్గరలో రైతు వేదికలో వాళ్ళు కూర్చొని ఏ అంశం మీద వారు అడగాల్సుకున్న ప్రశ్నలు రాసుకొని అడగవచ్చండి. కాబట్టి తర్వాత కూడా ఇన్ కేసు ఎవరు రైతు సోదరులు ఎవరన్నా ఇంకా సమయానుభవంలో ప్రశ్న అడగలేకపోతే, సమయానుభవంలో ప్రశ్నలు అడగలేకపోతే వారు మేము ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది శాస్త్రవేత్తలదండి. ఆ రోజు పాల్గొన్న శాస్త్రవేత్తల నెంబర్ కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారు ప్రోగ్రాం తర్వాత కూడా ఆ శాస్త్రవేత్తలను సంప్రదించి వారి యొక్క సమస్యలకు నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రోగ్రాంల ప్రతి శాస్త్ర నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఈవెన్ ఆ తర్వాత రోజుల్లో కూడా ఇంకా మీకు సమస్యలు, డౌట్ ఉన్నట్లయితే, ఏదైనా సాంకేతిక సమాచారం అవసరం ఉన్నట్లయితే ఆ శాస్త్రవేత్త నేరుగా మనం మాట్లాడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆ శాస్త్రవేత్తలను, ఆ రైతులను నేరుగా కనెక్ట్ చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం అండి.
0: ఇప్పుడు మీరు చెప్పారు యూట్యూబ్లో చాలా వీడియోలు అప్లోడ్ చేశాం.

0: అయితే ఒక రైతుకి ఒక సమస్య ఉంది, ఆయన ఆయనకు సంబంధించిన వీడియో చూడాలంటే ఎలా చూడగలరు?
1: మంచి ప్రశ్న ఇస్తారండి. పేజీటే యూట్యూబ్ ఛానల్ వారు, యూట్యూబ్ ఛానల్ దాదాపు మనం 2017లో స్టార్టింగ్ జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు 810 వీడియోస్ పైన మనకు అప్లోడ్ చేయడం జరిగింది. దాదాపు 99,000 మంది సబ్స్క్రైబర్స్, 96,00,000 మంది వ్యూవర్స్ చూశారండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక రై సోదరునికి ఒక పంట మీద డౌట్ వచ్చిందనుకోండి, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి పంట ఆధారంగా మనం ఒక గ్రూప్ చేస్తామండి, కేటగిరీ అంటారు, ప్లేలిస్ట్ అంటారు. కాబట్టి వరి పంటలో మనకు ఏ సమస్య వచ్చినా సరే వరి పంట వరి అని టైప్ చేసి దాని పక్కన కండజొలుచు పురుగు, ఆకుముడత అని టైప్ చేసినట్లయితే వెంటనే వీడియో వస్తుందండి. ఈ విధంగా రాష్ట్రంలో పండించే అంటే ముఖ్యమైన పంటలు వంటి వరి కానీ, మొక్కజొన్న, కంది, ప్రత్తి, వేరుశనగ అన్ని పంటల మీద ఇప్పుడు చెప్పిన దాదాపుగా 800 వీడియోస్. అంటే ఈ వీడియోస్ కూడా ఏమంటే దాంట్లో నిష్ణాతులైన శాస్త్రవేత్తల ద్వారా చెప్పించిన వీడియోస్ అండి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకు రైతులకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా రైతులు సోదరులు వీడియో చూడాలనుకుంటే పీజీటీ యూట్యూబ్ ఛానల్ మనం కొట్టినట్టు టైప్ చేసినట్లయితే వెంటనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోతారు. దాంట్లో మీరు వరి అని టైప్ చేసినట్లయితే మీకు ప్లేలిస్ట్ కనిపిస్తుందండి. ప్రతి వరి పంటలో కూడా ప్రతి యాక్టివిటీ సంబంధించి వీడియో ఉంటుందండి. అంటే నారుమడి ఎలా పెంచుకోవాలి, ఎలా ఎరువులు ఆయన చేసుకోవాలి, ఎలా కలుపు నివారించుకోవాలి, ఏ విధంగా సస్యం చేసుకోవాలి, కాబట్టి ప్రతి అంశం మీద వీడియోస్ స్పెసిఫిక్గా ఉంటాయి. కాబట్టి లేదా ఆ వీడియో చూసుకొని ఆ సాంకేతిక పరిజ్ఞానం పాటించవచ్చు. దాంతోపాటుగా మనకు దీంతోపాటు మనకు యాంత్రీకరణ గురించి కానివ్వండి, లేకపోతే ఇంకా కమ్యూనిటీ సైన్స్ గురించి కానివ్వండి, రైతుల విజయగాథలు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో రైతుల విజయగాథలు కూడా ఒక ప్లేలిస్ట్ ఉందండి మనకు. అంటే దాదాపు ఒక 100 రైతులు ఇప్పటి వరకు విజయగాథలు అప్లోడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమంటే రైతు సోదరులు వారి యొక్క అనుభవాలను చూస్తారు కాబట్టి వారు కూడా నేరుగా వారితో మాట్లాడి ఆ యజమానులను పాటించవచ్చు. కాబట్టి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ను దాదాపు ఎక్కువ వీడియోస్ ఉన్నాయి, పంటల వరకు ఉన్నాయి. కాబట్టి వారు ఆ వీడియో చూసి ఇన్ కేస్ ఇంకా డౌట్ నడితే దాంట్లో ఫోన్ నెంబర్ ఇస్తాం ఒకసారి తీసుకుని ఉంటుంది. కాబట్టి ఆ నెంబర్ వారు అంటే ఫోన్ చేసినట్లయితే సమాధానం పొందుకోవచ్చు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ అది అన్ని పంటల సమాహారం. మీకు ఆధునిక సమాచారం కావాలి ఉచితంగా అంటే మీరు పీజీడే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. ఇంకా మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇచ్చినట్లయితే దాని అనుగుణంగా ఇంకా కొత్త రకమైన వీడియో చేస్తాం. దీనిలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ కూడా దాదాపు 3 నుంచి 4 నిమిషాలు ఉంటాయండి. ఎందుకంటే ఎంత క్లుప్తంగా మనం సమాచారం ఇస్తే రైతులు అంతగా చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఆ సమాచారాన్ని మనం వాయిస్ రూపంలో సైటిస్తారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా అండి అంటే వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి రైతులు అంటే చదువుతో సంబంధం లేకుండా వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా తప్పకుండా ఆ వీడియో చూసి అర్థం చేసుకోవచ్చు, పాటించవచ్చు. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఈ ఛానల్ని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాలని మీకు మనం చేస్తున్నాను.
0: ఇప్పుడు ప్రపంచం అంతా గ్లోబలీకరణ చెందినట్లు, ఇప్పుడు మన అరిచేతిలో మొబైల్లోనే ఆ టెక్నాలజీ ద్వారా సపోజ్ యూట్యూబ్లో నుంచి ఉన్న వీడియోల ద్వారా మన చేతిలోకి ప్రతిది ఏది కావాలంటే కంటెంట్ క్షణాల్లో మన చేతిలోకి ప్రత్యక్షం అవుతుంది. సో పాత తరం మన ముందు తరం రైతులందరికి కూడా వ్యవసాయంలో మెలకువలు వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లల ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంత విపులంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే రైతుల జనరేషన్ మారి కొత్త తరం రైతులు తయారవడం వల్ల మన శాస్త్రవేత్తలంతా వాళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఇందులో సక్సెస్ఫుల్ ఫార్మింగ్ చేసిన రైతులు, వాళ్ళ పంటని అధిక దిగుబడి ఇచ్చిన రైతులు, వాళ్ళ వివరాలు కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి?
1: ఉన్నాయండి. ఇంతకుముందు చెప్పినట్టుగా యూట్యూబ్ ఛానల్లో రకరకాల ప్లేలిస్ట్ ఉన్నాయి. దాంట్లో రైతు విజయగాథలు అనే కార్యక్రమం అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దీంట్లో రైతుల యొక్క విజయగాథలు అంటే వివిధ పంటల్లో వారు స్వయంగా శాస్త్రవేత్తల సలహాలు పాటించి పొలాల్లో చేసి వారు చూపిస్తున్నారు, అటువంటి విజయగాథలు దీంట్లో ఉంటాయి. దీనివల్ల ఏమంటే ముఖ్యంగా రైతు సోదరులు, కొత్తగా వ్యవసాయంలోకి వచ్చే రైతు సోదరులు వాటిని పాటించి చూసి వారు కూడా స్ఫూర్తి పొంది ఇన్స్పిరేషన్ పొంది ఆ యొక్క టెక్నాలజీ పాటించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుల భాగస్వామ్యంతో ఉన్నటువంటి వీడియోస్ కూడా మేము రికార్డ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎవరైతే మనకు మంచిగా వ్యవసాయం చేసి అవార్డులు రివార్డులు పొందిన ఫార్మర్స్ని కూడా వారి గ్రామాల్లోకి వెళ్ళి వారి పొలాల్లో వీడియో చిత్రీకరించి వారి అనుభవాలను తీసుకొని యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ సమగ్ర వ్యవసాయ గురించి కావచ్చు, లేకపోతే నూతన వ్యవసాయ సాంకేతిక పరంగా కావచ్చు, డ్రోన్ల వినియోగం కావచ్చు, దాంతోపాటుగా మనకు ఈ యొక్క ఆయిల్ బామ్ సాగు గురించి ఇలాంటివి రకరకాలు నూతనంగా చేస్తున్నారో వారి అనుభవాలు మనము యూట్యూబ్లో పెట్టి ఇతర రైతులకు మనము చూపించడం జరుగుతుందండి.
0: ప్రొఫెసర్ జయశంకర్, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్ వింగ్.

0: విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు ఈరోజు మా ఆకాశవాణి శ్రోతలతో ఈనాటి మన కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
3: पर हम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच
2: है एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज के जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: ఇంతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రత్యక్ష ఫోనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే, మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
3: ఆకాశవాణి, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
4: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్, పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
5: నమస్తే.
4: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది? దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి? దీని ఉద్దేశాలు ఏమి? వాటి గురించి చెప్పండి.
5: అయితే మన ప్రధానమంత్రి గారు 15 నవంబర్ 2023 ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికీ అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
4: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
5: అయితే ఇప్పుడు మనం 26 ఉన్నాం, కానీ 23 చాలా పెద్ద ఎత్తున పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది. అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
4: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
5: చాలా వరకు అయితే అందరికి మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
4: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారెవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
5: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభా దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్ ని, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే, అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
4: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనాయి.
5: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరిని ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
4: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
5: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూరు ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది, అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
4: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
5: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
4: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పిస్తే
5: కల్పించడం
4: దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో, ఇంకా

0: ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
1: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18 నుండి 25 వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళని ముందు ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18 నుండి 25 వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది.
0: ఈ సంవత్సరం మే 15 నుంచి
1: దానికి ఏంటంటే జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
0: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆబా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
1: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు పీవీటీజీస్ కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
0: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
1: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి. మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
0: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
1: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలీదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్ కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ, అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
0: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
1: సవాళ్లు అని అంటే ఇదే, కొంచెం తెలియని తనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియని తనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
0: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో గిరిజనులు?
1: వాళ్ళ స్పందన బాగుంది.

0: ఇదే చెప్పాం కదా, తెలియనితనం అంతే. ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అంటే దాని
0: అన్నట్టు
1: ప్రాధాన్యత
0: తెలియకపోవడం,
1: తెలియక దాని విలువ తెలియక దాటేసే ప్రయత్నం చేసేది. చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్, పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ఆకాశవాణి ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 21వ శతాబ్దంలో భారతదేశం కోసం ఒక ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభకు తగిన మద్దతు లభించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రపంచంతో దేశం జరిపే సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇండియన్ ఫారెన్ సర్వీస్కు చెందిన శిక్షణార్థి అధికారులు ఈరోజు రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. గత దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి సుమారు 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరడం, అలాగే ఎగుమతులు దాదాపు 39,000 కోట్ల రూపాయలకు పెరగడంతో దేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ది దిశగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా నిరంకుశ పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు మండిపడ్డారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల శాంతియుత ఆందోళనకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదని, పోలీసు నిర్బంధ పాలన అని విమర్శించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో బంగారం, రాగి, ఖనిజ బ్లాకును రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్ విజయవాడ రహదారిలో గుర్తించిన 17 బ్లాక్ స్పాట్పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, హైమాస్క్ లైట్స్ పనుల పురోగతిపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. దాదాపు అన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణకు చెందిన పర్యాటకులు, యాత్రికుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రాథమికంగా 23 మంది తెలంగాణ వాసులను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి సమయం 8:03. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ బై ఆర్ఎన్యు.
1: బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశం యువతకు దిశానిర్దేశం, ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు ప్రొఫెసర్ పి వెంకట్రమణ గారు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎడ్ల సతీష్ కుమార్, సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్, కోఆర్డినేటర్ డాక్టర్ భిక్షా కేతావత్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలందరికీ నమస్కారం. భారతదేశం బ్రిక్స్ 2026 అధ్యక్ష స్థానంలో ఉంది. మరి అధ్యక్ష దేశంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వివిధ విషయాలపై అనేక సదస్సులు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, క్రీడల మంత్రుల సమావేశం విజయవంతంగా నిర్వహించారు. యువత సాధికారత, నైపుణ్యాభివృద్ది, నాయకత్వ వికాసం, అలాగే వ్యవస్థాపకత, సుస్థిరాభివృద్ది, క్రీడా సహకారం వంటి అంశాలపై సభ్య దేశాలు విస్తృతంగా చర్చించాయి. భారత ప్రభుత్వం 2047 సంవత్సరం నాటికి 100,000 యువ నాయకులను తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించగా, మై భారత్ వేదిక ద్వారా కోట్లాది మంది యువతను సామాజిక సేవ, నాయకత్వం, స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తోంది. అలాగే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, జాతీయ యువజన విధానం వంటి కార్యక్రమాల ద్వారా యువత అలాగే క్రీడాకారులకు విస్తృతమైన అవకాశాలను కల్పిస్తోంది. మరి ఇలాంటి కీలకమైన అంశాలపై చర్చించేందుకు ఈరోజు మనతో పాటు రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు ప్రొఫెసర్ పి వెంకటరమణ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఎడ్ల సతీష్ కుమార్ గారు మన స్టూడియోస్ కి వచ్చేసారు. కార్యక్రమానికి వెంకటరమణ గారికి, సతీష్ కుమార్ గారికి స్వాగతం. ప్రొఫెసర్ వెంకటరమణ గారు, కార్యక్రమాన్ని మీతో ప్రారంభించినట్లయితే, ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తూ వారికి బంగారు భవిష్యత్తే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు రూపొందించింది. ఆ నేపథ్యంలోనే విస్తృతంగా వారి కోసం అంటూ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ క్షేత్రస్థాయి వరకు యువజన వికాసానికి ఎన్నో పథకాలు కూడా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కీలకంగా విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశాలకు అంతర్జాతీయంగా చాలా ప్రాధాన్యం ఏర్పడింది. మరి యువజన వికాసానికి ఈ సమావేశం ఎలా దిశానిర్దేశం చేస్తుంది?
3: భారతదేశం ఒక ఎమర్జింగ్ ఎకానమీగా డెవలప్ అవుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక గట్టి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంట్లో భాగంగానే భారతదేశం ఇతర దేశాలతో గట్టి సంబంధాలు ఉండాలి అని కోరుకుంటుంది. వాస్తవానికి ప్రపంచీకరణ వాదంలో భాగంగా అగ్రదేశాల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేయటం కోసం కొన్ని ప్రాంతీయ సహకార సంస్థలు, ఇతర సంస్థలు ఆవశ్యకత ఎంతైనా ఉంది అని గుర్తించారు. దీన్నే మల్టీలేటరలిజం అని చెప్తాము. దీంట్లో భాగంగానే బ్రిక్స్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2009 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనే ఈ 5 దేశాలతోటి ఇది ఏర్పడింది. ఆ తరువాత దీని యొక్క సభ్యత్వం అనేది పెరిగి బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యుఏఈ అనే దేశాలు వచ్చాయి. ఆ తర్వాత మరొక 10 దేశాలు కూడా జాయిన్ అయ్యాయి. మొత్తం 11 సభ్య దేశాలు, మరొక 10 భాగస్వామ్య దేశాలతో, 21 దేశాలతో ఈ రోజున బ్రిక్స్ అనేది ఉంది. ఈ బ్రిక్స్ అనేది ఖండాంతర దౌత్యానికి ఒక ప్రతిబింబంగా మనం చెప్తాము. దీంట్లో అనేక ఖండాల నుంచి దేశాలు ఉన్నాయి. ఈ 2026 సంవత్సరానికి భారతదేశానికి అధ్యక్షత వహించే అవకాశం అనేది దక్కింది. దీని వలన అనేక ప్రయోజనాలు అనేవి మనకు కనిపిస్తాయి. దీంట్లో ప్రధానంగా దౌత్య నీతి అనే దాంట్లో మనము 3 రకాలుగా ఉంటాయి. Track 1 డిప్లొమసీ, Track 2 డిప్లొమసీ, Track 3 డిప్లొమసీ అనేది. Track 1 డిప్లొమసీ అనేది ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలను సూచిస్తుంది. Track 2 డిప్లొమసీ అనేది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఇతర పౌర సేవా సంస్థలు వాటి మధ్య ఉండే సంబంధాన్ని చెప్తాయి. అయితే Track 3 డిప్లొమసీ అనేది ప్రజలకు మధ్య ఉండే సంబంధాన్ని సూచిస్తుంది. ఈ విధంగా యువకులను, యువజనులను ఎవరైతే ఉన్నారో వారి మధ్య సంబంధాలను ఏర్పరచాలి. భారతదేశంలో ఉండే యువజన సర్వీసులు, యువజన విధానాలు, యువజన సంక్షేమ కార్యక్రమాలు అనేవి ప్రపంచానికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో భాగంగా మరి

0: ప్రపంచ దేశాల నుంచే అనేక దేశాలకు సంబంధించిన యువ నాయకులందరూ కూడా దీనికి అటెండ్ అవటం జరిగింది. దీని వలన భారతదేశంలో జరిగే యువజన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచానికి చాటి చెప్పి ఒక అవకాశం అనేది కలుగుతున్నాయి.
1: సతీష్ గారు, ఒక దేశానికి సహజ వనరులు ఎంత ముఖ్యమో మానవ వనరులు అంతకంటే ముఖ్యమైనవి. ఆ మానవ వనరులు అత్యంత చైతన్యవంతమైన శక్తి యువత. యువత ఆలోచనలో ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలి, వారి చేతల్లో వేగం ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యాలను సాధించాలనే దిశగా అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో యువ జనాభా అధికంగా ఉన్న మన భారతదేశంలో ఈ బ్రిక్స్ యువజన సదస్సు, క్రీడా మంత్రుల సదస్సు, ఏ విధంగా దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి?
2: భారతదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు 2047 వికసిత భారత్ అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకుంది కదా, ఆ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలన్నీ కూడా 2047 వరకు భారతదేశం విశ్వగురుగా మారాలనేటువంటి ఒక సంకల్పంతో, విశ్వగురు అంటే కేవలం చెప్పుకోవడానికి కాదు, అందులో మీరు చెప్పినట్టుగా సహజ వనరులను వాడుకోవాలంటే మానవ వనరులు చాలా ముఖ్యం. అందుకోసం స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమం లాంటిది పెట్టి అత్యధిక యువత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్కిల్ లేకుండా అంటే కేవలం సర్టిఫికేట్ కోసం మాత్రమే చదువుకోవడం కాకుండా భారతదేశం నిజానికి ఈ చెప్తున్నటువంటి వెస్టర్న్ స్టడీస్ లేనప్పటి కాలంలో కూడా భారతదేశంలో నైపుణ్యం కలిగినటువంటి అనేక మంది భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ కానీ యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళ యొక్క నైపుణ్యాలను భారతదేశం యొక్క అభివృద్ధి కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు అనేక రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం చేస్తున్నటువంటి వాటిలో విషయంలో భారతదేశం చాలా స్పష్టంగా ఉంది. బ్రిక్స్ ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షతను కూడా భారతదేశం చాలా స్పష్టంగా వాడుకుంటున్నది, దేశం యొక్క గౌరవాన్ని నిలుపుకుంటున్నది. ఇదొకటే కాదు, క్రీడలు, నైపుణ్యాలు, పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత ఇవన్నిటిని కూడా ఒడిసి పట్టుకోవడాన్ని ప్రభుత్వము ఈ బ్రిక్స్ వేదికను చాలా స్పష్టంగా వాడుకుంటున్నది, మంచి నిర్ణయం తీసుకున్నది. విదేశాంగ విధానము, నైపుణ్య విధానము, దౌత్యనీతి, ప్రభుత్వ విధానాలకి ఇది నిదర్శనం. సాధారణ ప్రజల యొక్క సంబంధాలను మెరుగుపరచడంలో కూడా బ్రిక్స్ వేదికను చాలా మంచి వేదికగా వాడుకుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి మాత్రం లేదు.
1: వెంకటరమణ గారు, ఇటీవల జరిగిన ఈ బ్రిక్స్ దేశాల సదస్సులో యువత మార్పిడి కార్యక్రమాలు, నైపుణ్యాల భాగస్వామ్యం వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి ఇలాంటి యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ద్వారా, నైపుణ్యాల భాగస్వామ్యం వంటి కార్యక్రమాల ద్వారా యువతకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది?
0: భారతదేశం అనేది మధ్యతరగతి మార్కెట్ అనేది బాగా పెరుగుతోంది. ఎక్స్పాన్షన్ ఈ మిడిల్ క్లాస్ మార్కెట్ అనేది ఏదైతే ఉందో దాంతో కన్జ్యూమర్ స్పెండింగ్ కానీ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ కానీ ఇక్కడ బాగా ఉపయోగంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సదస్సు అనేది జరిగింది కాబట్టి దీని ద్వారా భారతీయులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనేది ఒకటి తెలుసుకోవటం అనేది దీంట్లో జరుగుతుంది. అంటే కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారతీయులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేది. రెండోది ఏంటంటే భారతదేశానికి సంబంధించిన యువతకు విదేశీ నైపుణ్యాలు ఏ విధంగా లభిస్తాయి అనేది కూడా మనకు ఈ రోజున భారతదేశాన్ని స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా మనం మారుస్తున్నాం. దీని ఒక హబ్ ఆఫ్ స్కిల్స్ అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి విదేశీ నైపుణ్యాలు భారత యువకులకు అందుబాటులోకి వస్తాయి అనేది దీని ద్వారా వస్తుంది. ఇక మూడోది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక ముఖ్యాంశంగా చెప్తాం. మనం ఎడ్యుకేషన్ అనే ద్వారానే మన స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది గ్లోబల్ స్టాండర్డ్స్ లో భారతీయ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం విదేశాలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలి. వాస్తవానికి ఒక చరిత్రకారుడు కూడా చెప్పారు, ఏఎల్ భాష్యం అని చెప్పి ది వండర్ దట్ వాజ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించాడు ఆయన. దాంట్లో భారతదేశంలో ఉన్నంత వైవిధ్యము ప్రపంచంలో ఎక్కడ కనిపించదని చెప్తాం. ఈ వైవిధ్యభరితమైన భారతదేశం దీని యొక్క చరిత్ర, సంస్కృతి, దాన్ని విదేశీయులు ఎలా తెలుసుకుంటారు అనేది కూడా ఈ సదస్సు ద్వారా మనం ప్రపంచానికి తెలియజేయవలసిన అవకాశం అనేది ఏర్పడింది.
1: సతీష్ గారు, ప్రధానంగా సాంకేతిక రంగంలో యువత పాత్ర చాలా కీలకమైంది. మరి డిజిటల్ విప్లవం ప్రపంచాన్ని మార్చేస్తున్న తరుణంలో కృత్రిమ మేధ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో భారత యువత ప్రపంచ స్థాయిలో ప్రతిభను చాటుతున్న నేపథ్యంలో స్వయం ఉపాధి, స్టార్ట్అప్ సంస్కృతి, డిజిటల్ నైపుణ్యాల పెంపులో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈ తరుణంలో మనం ఎలా విశ్లేషించుకోవాలి?
2: కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇటీవల ఒక సదస్సులో పాల్గొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా స్పష్టమైనటువంటి వైఖరి, అంటే భారతదేశం యొక్క వైఖరి ఎట్లా ఉండాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి, కృత్రిమ మేధకి మనం బానిసలుగా మారకూడదు, మనకు ఏ అవసరం ఉంటుందో ఆ అవసరం వరకు ఏఐని ఖచ్చితంగా వాడుకోవాలి, కానీ టెక్నాలజీకి మనం బానిసలు కాకుండా, అట్లానే మనం టెక్నాలజీకి దూరంగా ఉండకుండా సమపాలలో ఏ విధంగా వాడుకోవాలనే విషయాన్ని కొత్త తరం యొక్క విద్యార్థులకు చాలా స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేశారు. అది భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క ప్రభుత్వ విధానం కూడా అదే సూచిస్తున్నది. మానవ జీవితానికి ఎక్కడ విఘాతం కలగకుండా ఆ నైపుణ్యాలు మనం ఏ విధంగా వాడుకుంటాం అనే విషయం పైన భారతదేశం చాలా స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించింది. అది డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి దాంట్లో స్కిల్ ఇండియా విధానంలో కూడా భారతదేశం ఏ విధంగా ఉండాలి, భారత పౌరులకు ఏ విధంగా నష్టం జరగకూడదని, ప్లస్ మనం యూత్ ఎక్స్చేంజ్ అనేటువంటి దాంట్లో కూడా ఈ రోజు భారతదేశం నుంచి వెళుతున్నటువంటి వాళ్ళు అనేక దేశాల్లో నర్సులుగా ఉంటున్నారు, ప్లంబర్లుగా ఉంటున్నారు, వీళ్ళందరూ కూడా భారతదేశంలో స్కిల్డ్ లేబర్, అంటే కేవలము స్టార్ట్అప్ ఇండియా అనేటువంటి కార్యక్రమంలో టెక్నాలజీ లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేటువంటి వాళ్ళు మాత్రమే

0: కాదు, మిగిలిన రంగాల్లో కూడా భారతదేశము చైతన్యవంతంగా ఉందని చెప్పడం కోసం. ఇవాళ భారతదేశానికి సంబంధించినటువంటి స్కిల్డ్ లేబర్ లేకుండా ఎక్కడ లేరు. ప్రపంచంలో మీరున్నటువంటి ఏ దేశానికి వెళ్ళినా కూడా భారతదేశం నుంచి ఎగుమతి జరుగుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. స్కిల్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ, లేకపోతే ఏఐకి సంబంధించినటువంటి విషయంలో కానీ భారతదేశం యొక్క ప్రభుత్వ విధానాలను ఈ బ్రిక్స్ వేదికను కూడా భారతదేశం మంచిగా వాడుకున్నది. కేవలం భాగస్వామ్య దేశాలే కాకుండా ప్రపంచ దేశాలు భారత్ ఇప్పుడు ప్రతి కంట కనిపెడుతున్నాయి. భారతదేశం ఏం చేస్తుంది అంటే, వీళ్ళు 30-40 సంవత్సరాల ముందు ఆలోచిస్తున్నారు, వచ్చే 2047 సంవత్సరం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కాబట్టి ఆ దిశలో మనం వెళ్ళాలి అంటే భారతదేశం మార్గదర్శనం చేస్తున్నది.
1: వెంకటరమణ గారు, మై భారత్ వేదిక ద్వారా కోట్లాది మంది యువతను సామాజిక సేవ, నాయకత్వం, స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా 2047 సంవత్సరం నాటికి 100,000 మంది యువ నాయకులను తయారు చేయాలన్న లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకులుగా చెప్పండి, ఇది ఎంతవరకు క్షేత్రస్థాయిలో సాకారం అవుతుంది?
2: మై భారత్ అనేది కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలతో వచ్చిన ప్రోగ్రామ్ గా మనం చెప్తాము. దీంట్లో మేరా యువ భారత్, ఎంఐ భారత్ అని చెప్తాము. దీంట్లో భాగంగా యువజనుల అభివృద్ధి, యువకులతో జాతి నిర్మాణము, వికసిత్ భారత్ లో భాగంగా జాతిని యొక్క పునర్నిర్మాణం చేయటం దీంట్లో ఉంటాయి. అయితే దీనికి కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు కూడా ఉంటాయి. ఒకటి ఏంటంటే, సమాజాభివృద్ధిలో ప్రభుత్వ కార్యకలాపాల్లో యువకులు చురుకుగా పాల్గొనాలి అనేది దీంట్లో ప్రధానమైన. రెండోది ఏంటంటే, యువకులు స్వచ్ఛంద సేవకులుగా మారడానికి అవకాశాలు అనేవి దీన్ని కల్పిస్తుంది. ఒక మూడోది ఏంటంటే, యువకుల్లో కొద్దిమంది నాయకత్వాన్ని అభివృద్ధి చేయటము. అంటే నాయకత్వం ఉంటే సరిపోదు, మరి సమస్య పరిష్కార శక్తి అనేది కూడా వారికి ఉండాలి, క్రియాశీలత ఉండాలి, దాన్ని ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీస్ అనేవి కూడా ఉండాలి. దీంతో పాటుగా సమాజంలో ఉండే అన్ని వర్గాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలి, దీన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్తాం. ఈ సమ్మిళిత అభివృద్ధి సాధించాలి. వీటన్నింటినీ బేరీజ్ వేసుకుని అనుభవాల ద్వారా మరి యువకులను ఎలా లీడర్స్ గా తయారు చేయాలి అనే దానికి మై భారత్ అనేది ఒక వేదికగా మనం ఉంది. ఇది 2047 సంవత్సరానికి 100,000 మంది యువ నాయకులను తయారు చేయాలనే సంకల్పంతో ఏర్పడింది. ఇది వాస్తవానికి వికసిత్ భారత్ ఏదైతే ఉందో, 100 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2047 సంవత్సరానికి అవుతుంది కాబట్టి, ఈ లోపల భారతదేశాన్ని ఒక ప్రగతి పదం వైపు నడిపించి ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిలిపే విధంగా వివిధ రంగాల్లో నాయకులను తయారు చేయటం అనేది దీంట్లో ఒక భాగంగా మనం చెప్తాం. అది ఈ రోజు మనం యువకుల నుంచి మాత్రమే రావాల్సి ఉంటుంది. వాస్తవానికి భారతదేశంలో ఉన్నంత మంది యువకులు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేరు. ఇదో భారతదేశంలో 65% మంది 35 సంవత్సరాలకు లోబడి ఉన్నారు. దాదాపు 371 మిలియన్ల మంది ప్రజలు భారతదేశంలో యువకులుగా ఉన్నారు అని చెప్తాం. దీన్ని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్తాం. ఈ జనాభా ద్వారా మనకు లభించే ఈ ప్రయోజనాన్ని చక్కగా వినియోగించుకుని మరి యువకుల్లో ఒక నాయకత్వ లక్షణాలు అనేవి తీసుకుని వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడం కోసం దీన్ని ఎంఐ భారత్ అనే దాంతో అనుసంధానించడం అనేది దీంట్లో మనం చూస్తాం.
1: సతీష్ గారు, ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే, యువతకు అవకాశం లభిస్తే ప్రతిభ వికసిస్తుంది, ప్రతిభ వికసిస్తే తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు. మరి ఈ నేపథ్యంలో జాతీయ యువజన విధానం యువత వ్యక్తిత్వ వికాసానికి ఎలా దోహదపడుతుంది, అలాగే నెహ్రూ యువ కేంద్ర సంఘటన కానివ్వండి, నేషనల్ సర్వీస్ స్కీమ్ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ముఖ్యంగా గ్రామీణ యువతలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో ఎలాంటి కీలక భూమిక పోషిస్తాయి?
0: కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఇటీవల జరిగినటువంటి స్పేస్ ప్రోగ్రామ్ లో ఒక ప్రైవేట్ స్పేస్ కి సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఇద్దరు యువకుల్ని ఢిల్లీకి పిలిచి వారిని అభినందించారు. కేవలం మన్ కీ బాత్ లో మాట్లాడి వదిలేయడం కాదు, అది ఆచరణలో కూడా చూపిస్తుంది అని చెప్పడం కోసం. అంటే ఈ రోజు ఎంతో మందికి అది ఆదర్శంగా నిలిచింది, కొన్ని కోట్ల మంది భారతదేశ యువత ఇంకా మనం ఏదో చేయగలుగుతామని. కేవలం స్పేస్ టెక్నాలజీ మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి విప్లవాన్ని కూడా నరేంద్ర మోదీ గారు అదే మన్ కీ బాత్ లో ప్రశంసించారు. వ్యవసాయాన్ని కూడా, దండగా కాదు వ్యవసాయం అనేటువంటి విషయాన్ని కూడా వచ్చేటువంటి తరంలో ఉండేటువంటి యువత వ్యవసాయాన్ని కూడా వదిలిపెట్టకుండా వ్యవసాయం కూడా చేయాలి అనేటువంటిది. ఈ బ్రిక్స్ కి సంబంధించినటువంటి దాంట్లో, ఎన్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి దాంట్లోనే భాగంగా బ్రిక్స్ దేశాల ఒప్పందంలో భాగంగా సాంప్రదాయ దేశీయకు సంబంధించినటువంటి క్రీడలను ప్రదర్శించేటువంటి అవకాశాలను కూడా కల్పించారు. అంటే భారతదేశం యొక్క గత చరిత్ర వైభవానికి సంబంధించినటువంటి చాటేటువంటి ప్రయత్నము బ్రిక్స్ దేశాలు కూడా ఈ ఆలోచన చూశాయి. ఇదేమిటి, ఈ క్రీడలన్నీ కనుమరిగిపోయిపోతున్నటువంటి సందర్భంలో గత వైభవంగా ఉన్నటువంటి అనేక క్రీడలను కూడా ఈ బ్రిక్స్ దేశాల గుండా వివిధ దేశాలకు కొంత చాటు చెప్పినటువంటి అవకాశం కూడా కల్పించింది. దీనికి ఎన్ఎస్ఎస్ ని వాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అందులో అహ్మదాబాద్ లో కూడా దీనికోసం ప్రత్యేక సమావేశం పెట్టాలని చెప్పారు. దేశీయ క్రీడా వస్తువుల తయారీ, వాటికి సంబంధించినటువంటి మార్కెటింగ్ ను కూడా, టెక్నాలజీని కూడా రాజస్థాన్ లో ఉదయపూర్ లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బ్రిక్స్ దేశాల ద్వారా ప్రపంచ దేశాలకు ఒక మంచి సందేశం పంపిస్తున్నారు, భారతదేశాన్ని మనం ఏ రంగంలోనూ విస్మరించలేము. భారతదేశము ఇప్పుడు ప్రపంచ దేశాలకు కేవలం మార్కెట్ వినియోగ దేశంగా మాత్రమే కాదు, స్వతంత్ర దేశంగా కూడా గుర్తించడానికి ఉపయోగించుకుంటుంది.
1: వెంకటరమణ గారు, ఒకప్పుడు ఉద్యోగం కోసం ఎదురు చూసే యువత ఇప్పుడు ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదుగుతోంది. ఒక చిన్న ఆలోచనతో స్టార్ట్అప్

0: ప్రారంభించి ప్రపంచ స్థాయి సంస్థగా మార్చే సామర్థ్యం నేటి యువతలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు యువత ఉపాధి అవకాశాలను ఎలా పెంచుతున్నాయి?
1: వాస్తవానికి మీరు చెప్పిన పరిశీలన అనేది ఏదైతే ఉందో చాలా ప్రధానమైంది. ఇప్పటివరకు కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువత తామే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అనే కొత్త ఆలోచనలు కూడా రాయటం అనేది చూస్తాము. దాన్ని ఎంటర్ప్రినోరియల్ డెవలప్మెంట్ అని చెప్తాము. ఆ ఎంటర్ప్రినోరియల్ డెవలప్మెంట్ మరింత పదును పెట్టడం కోసం ఒక 3 పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటిలో మొదటిది స్కిల్ ఇండియా డెవలప్మెంట్, రెండోది స్టార్టప్ ఇండియా అనేది, మూడోది డిజిటల్ ఇండియా అనేది. ఈ 3 కూడా చాలా వినూత్నమైన కార్యక్రమాలుగా మనం చెప్తాం. ఈ డిజిటల్ ఇండియా అనేది 2015 సంవత్సరంలో ప్రారంభమైంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు స్టార్ట్ చేశారు. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనం సమాజాన్ని ఒక డిజిటల్ సాధికారత అనేది సాధించాలి, అంటే గ్రామ స్థాయి వరకు కూడా డిజిటల్ పరిజ్ఞానం అనే దాన్ని తీసుకువెళ్ళాలి. రెండోది ఏంటంటే భారతదేశాన్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేయాలి, ఒక విజ్ఞాన సంబంధమైన ఆర్థిక వ్యవస్థగా తయారు చేయటం అనేది, ఒక ఆన్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావటము, ఈ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ పెట్టుకోవటము, అదేవిధంగా యూనివర్సల్ డిజిటల్ లిటరసీ అనే దాన్ని పెట్టుకోవటము, ఈ విధంగా భారతదేశాన్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దటం అనేది ఒకటి. రెండోది డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ అనేది వచ్చాయి. సో ఇవి డిజిటల్ ఇండియా యొక్క ప్రోగ్రామ్స్. అయితే దీంట్లో భాగంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి. దానికి సంబంధించిన హై స్పీడ్ ఇంటర్నెట్ తీసుకురావటం కానీ, అదేవిధంగా మొబైల్ యాక్సెస్ అందరికీ ఉండేలాగా చూడటము, యూనిక్ ఐడెంటిటీ నెంబర్ మనకి అందరికి ఆధార్ కార్డులో ఇచ్చే నెంబర్ ఏదైతే ఉందో అది, ఈ విధంగా మనకు డిజిటల్ ఎంపవర్మెంట్ అనేది తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చాలా చూస్తుంది. దీంతో పాటుగానే మనకు స్టార్టప్ ఇండియా అనేది కూడా మరొక ప్రోగ్రామ్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ కూడా మనకు ఆల్మోస్ట్ 2017-18 సంవత్సరాల్లో స్టార్ట్ అయింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే దాంట్లో ద్వారా వచ్చింది. భారతదేశాన్ని ఒక నూతన ఆలోచనలకు అనుగుణంగా ఒక ఇన్నోవేటివ్ ఎకానమీగా తీర్చిదిద్దడం అనేది దీనికి వచ్చింది. దీంట్లో అంటే యువకులు ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ ఔత్సాహిక వ్యాపారవేత్తలు కానీ ఉంటారో వారిని డెవలప్ చేయటం అనేది దీనికి ఒక ప్రధాన లక్షణంగా చెప్తాం. దీంట్లో భాగంగానే మనకు ఒక సిడ్బి అనేది ఒకటి వచ్చింది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒకటి ఏర్పరిచి దాని ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలతోటి ఒక సీడ్ మనీగా పెట్టి ఎవరైతే యువకులు స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది పెట్టుబడులు ప్రభుత్వమే కొంత సమకూర్చడం అనేది దీంట్లో భాగంగా చెప్తాం. అంతేకాకుండా దీంట్లో మనకి సెల్ఫ్ సర్టిఫికేషన్ క్రింద ఎన్విరాన్మెంటల్ లాస్ కి సంబంధించి, వాటికి సంబంధించి, లేబర్ లాస్ కి సంబంధించి ఎవరైతే స్టార్ట్అప్స్ ఉంటాయో వారి మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ అనేవి లేకుండా సెల్ఫ్ సర్టిఫికేషన్ తోటి సరిపోతుంది అనే విధంగా కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ తీసుకొచ్చారు. అలాగే నెట్వర్కింగ్ ప్రోగ్రామ్స్, దీంతో పాటుగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది కూడా దీంట్లో భాగంగా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఈ వచ్చి స్టార్ట్అప్ ఇండియా అనేది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గా రావటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా దీంట్లో అంతర్భాగంగా వచ్చిన ఉప విధానాలుగా మనం పేర్కొంటాం.
0: సతీష్ గారు, క్రీడలు అనేవి కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అవి వ్యక్తిత్వ వికాసానికి, ఆరోగ్యానికి, క్రమశిక్షణకి, అలాగే దేశ ప్రతిష్టకు ప్రతీకలుగా మనం భావించాలి. మరి ఇటీవల కాలంలో భారతదేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన ప్రతిభను చాటుతోంది, దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న నేపథ్యంలో ఖేలో ఇండియా కార్యక్రమం భారత క్రీడారంగంలో తీసుకొచ్చిన గుణాత్మకమైన మార్పుల్ని మనం ఎలా విశ్లేషించుకోవాలి?
2: పారా ఒలింపిక్స్ జరిగినప్పుడు నరేంద్ర మోదీ గారు గెలిచినటువంటి అథ్లెట్లను, పాల్గొన్నటువంటి క్రీడాకారులను, ప్లస్ ఓడిపోయిన క్రీడాకారులను కూడా ఫోన్ చేసి అభినందించారు. గెలుపోవటం లేనటువంటి సహజము ఆటలో, కానీ మీరు ఆ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు, భారతదేశం యొక్క పతాకాన్ని రెపరెపలాడించారు, అందులో ఎటువంటి అభినందనలు. ఒలింపిక్స్ కు సంబంధించినటువంటి విషయంలో, క్రికెట్ అంటే కేవలం క్రీడ అంటే క్రికెట్ మాత్రమే మారిపోయినటువంటి సందర్భంలో ఖేలో ఇండియా లాంటివి తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి క్రీడా ప్రాంగణాలను సరిచేయడము, క్రీడాకారులను గుర్తించడము, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడము, క్రీడా నైపుణ్యాలను పెంచడము. ఇటీవల తెలంగాణలో దాదాపుగా 2 నెలల క్రితము ప్రతి పార్లమెంటు పరిధిలో ఖేలో ఇండియా ద్వారా తెలంగాణకు సంబంధించినటువంటి గ్రామీణ క్రీడాకారులను గుర్తించి క్రీడల పోటీలను నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలను గుర్తించడానికి ఖేలో ఇండియా అనేటువంటి చాలా మంచి వేదిక. ఆ ఖేలో ఇండియా ద్వారా మొత్తం ఇటీవల మెదక్ పార్లమెంట్ కు సంబంధించి మెదక్ లో కొత్తగా ట్రాక్స్ నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి క్రికెట్ కిట్ ఇవ్వడం కానీ, లేదంటే బాస్కెట్బాల్ కిట్ ఇవ్వడం కానీ, ఇట్లా వాళ్ళు ఎవరైతే గ్రామాల్లో ఉంటారో, యువజన సంఘాలు ఉంటాయో, యువజన సంఘాలను ప్రోత్సహించారు. ఇప్పుడు ఖేలో ఇండియా ద్వారా వాళ్ళందరికీ కూడా మరింత సదుపాయాలు కల్పించే విధంగా, గుర్తింపు వచ్చే విధంగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎక్కడ ఇబ్బంది పడదు, వాళ్ళ కెరీర్ కి ఎక్కడ కూడా ఇబ్బంది రాదనేటువంటి ఒక ప్రోత్సాహం మాత్రం ఖేలో ఇండియా ద్వారా లభిస్తుంది.
0: వెంకటరమణ గారు, బ్రిక్స్ దేశాల క్రీడలకు సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నేపథ్యంలో క్రీడాకారులకు విజయానికి ఒకటే, వారి ప్రతిభ ఒకటే సరిపోదు, కఠోర శ్రమ, క్రమశిక్షణ, నిరంతర సాధన, ఓటమిని అంగీకరించే మనస్తత్వం ఇవన్నీ కూడా కావాలి. ఈ నేపథ్యంలో టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా, అలాగే ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా వారి దృక్పథాన్ని, వారి ఆలోచన సరళిని ఎలా మార్చవచ్చు అంటారు?
1: ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న ఒక వినూత్నమైన విధానంలో ఈ క్రీడా విధానం అనేది ఒకటి చెప్పవచ్చండి. వాస్తవానికి భారతదేశానికి ఇంత జనాభా ఉంది కానీ

0: కొన్ని మెడల్స్ కూడా రావట్లేదు, ఒలింపిక్స్ లో మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండలేదు అనే విమర్శనే చాలా కాలం నుంచి వినిపిస్తుంది. దాన్ని అధిగమించడానికి లాస్ట్ ఒలింపిక్స్ లోనే అనేక మెడల్స్ ను భారతదేశం చేజిక్కించుకోవడం చూస్తాం. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో కూడా చక్కగా మన భారతీయ క్రీడాకారుల పెర్ఫార్మెన్స్ అనేది చూస్తాం. దీని వెనుక భారతదేశ క్రీడా మంత్రిత్వ శాఖ యొక్క కృషి, నరేంద్ర మోడీ గారి క్రీడా విధానం అనేది మనం దీని వెనుక చూడాలి. దీంట్లో ఒకటేంటంటే క్రీడలకు సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పరచడము, అది భారతదేశం తాను స్వయంగా ప్రభుత్వమే దాన్ని స్వీకరించడం అనేది జరిగింది. రెండోది ఏంటంటే ఒక క్రీడాకారునికి కేవలం భారతదేశంలో ఉండే కోచే కాకుండా విదేశీ కోచ్లను కూడా మరి లభ్యమయ్యేలాగా చేసి వారికి సంబంధించిన సదుపాయాలను కూడా క్రీడాకారులకు అందించి మరింత నైపుణ్యం అనేది అతను పైకి తీసుకొచ్చే విధంగా మరి ప్రభుత్వం కృషి చేయడం అనేది చూస్తాం. దీన్ని మనం టార్గెట్ ఒలింపిక్స్ పోడియం అనేది ఈ ఒక ప్రోగ్రామ్ కింద తీసుకురావడం అనేది చూస్తాం. అదేవిధంగా క్రీడాకారులకు కొన్ని హాస్టల్స్ ఏర్పాటు చేసి, కొన్ని శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి, వారికి శిక్షణ అనే సంవత్సరంలో కనీసం 9 నెలల పాటు శిక్షణ ఉండాలి అనే దాంట్లో కొన్ని కొన్ని క్రీడలకు సంబంధించి వాటిని రెజిలింగ్ ఉందనుకోండి, అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ ఉందనుకోండి, వాటికి నిరంతర శ్రమ అనేది అవసరమవుతుంది. దానికి సంబంధించి వారికి అదే స్థాయిలో మరి ఆహార నియమాలు అనేవి కూడా ఉంటాయి. అవన్నిటి కూడా భారతదేశ ప్రభుత్వం దాన్ని ముందు తీసుకుని మరి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపటము, వారికి అవసరమయ్యే సదుపాయాలన్నింటినీ కల్పించడము, అదేవిధంగా వారికి విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు కల్పించడము, వీటన్నింటితోటి కూడా ఒక ఆత్మస్థైర్యం అనేది క్రీడాకారుల్లో నింపగలుగుతుంది. మీరు చెప్పారు ఓటమిని అంగీకరించగలిగే స్థైర్యం అనేది క్రీడాకారుల్లో ఉండాలి అంటే యాక్సెప్టింగ్ ద డిఫీట్, ఒక క్రీడా స్ఫూర్తిని ఒక గౌరవప్రదంగా స్వీకరించడం అనేది. దానికోసం మరి మానసిక నిపుణులతోటి వారికి కోచింగ్ ఇప్పించడము ఇట్లాంటి కూడా మనకి దీంట్లో అంతర్భాగంగా జరుగుతుంటాయి.
1: సతీష్ గారు, యువజన విధానాలకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వ విధానాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మరి ఈ నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం రూపొందించే పథకాలు కానివ్వండి, విధానాలు కానివ్వండి, రాష్ట్రాలు రూపొందించే పథకాలు కానివ్వండి, పాలసీలు కానివ్వండి, ఈ రెండింటి మధ్య ఎట్లా సమన్వయం ఉండాలి?
2: కేంద్రము రాష్ట్రాలు అనేటువంటిది మన భారతదేశంలో ఉంది కాబట్టి యువజన విధానం ఒకటే కాదు, ఏ ప్రభుత్వ పథకమైనా ఏ ప్రభుత్వ విధానమైనా సరే కేంద్రాలు రాష్ట్రాలు కలిసి వెళ్లాలి కాబట్టి నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధాని అయిన తర్వాత మనంతా టీమ్ ఇండియా, టీమ్ భారత్ అనేటువంటి ఒక నినాదం తీసుకువచ్చి మంచి ప్రయత్నం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి రాష్ట్రాల్లో ఉండేటువంటి సాధక బాధకాలు ఏంటి, కేంద్రం ఇచ్చేటువంటి లేదంటే రాష్ట్రాలు అమలు చేసేటువంటి విషయంలో ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ విషయంలోనే ఏ రాష్ట్రంలో అయినా సరే, ఒక రాష్ట్రంలో ఇంకొక పార్టీ అధికారులు ఉంటే ఒక రాష్ట్రం కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వంతో కొద్దిగా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అధిగమించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ ప్రభుత్వ విధానమైనా సరే, ఏ ప్రభుత్వ పథకం అమల్లో అయినా సరే, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేదంటే ఏ పార్లమెంట్ పరిధిలో ఏ అధికారి ఉన్నా సరే, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఉన్నా సరే, ప్రభుత్వ పథకాల అమలులో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. అమలు జరగడంలో భారతదేశ పౌరులకు ఇది జరుగుతుంది తప్పితే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు అమలు చేయడం లేదన్నటువంటి విషయం పైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను సద్వినియోగపరచుకునే విధంగా, అదేవిధంగా మరిన్ని తెచ్చుకునే విధంగా, ఇంకా యువజన విధానం ఒకటే కాదు, బ్రిక్స్ కు సంబంధించి లేదంటే క్రీడలకు సంబంధించినటువంటి విషయం ఒకటే కాదు, ఏ ప్రభుత్వ పథకంలోనైనా సరే సాధక బాధకాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, వాటన్నింటినీ అధిగమించి ప్రజలకు వాటిని అందుబాటులోకి తీసుకువచ్చి సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకోవడం ద్వారా గత 10-12 సంవత్సరాలుగా ఇది చాలా తగ్గినట్టుగా మనం అనిపిస్తుంది. ఒకప్పుడు ఉండిందేమో కానీ ఇప్పుడు తగ్గిపోయింది. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను మనం సద్వినియోగపరచుకోవాలి, మనం ప్రజలకు ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు అన్ని కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి లేదంటే తమిళనాడు ముఖ్యమంత్రి దక్షిణాది రాష్ట్రాలతో కలిసి అమిత్ షాతో కూర్చున్నటువంటి సందర్భంలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు. మనం అభివృద్ధి విషయంలో మనం అంతా టీం భారత్, మనం ప్రజలంతా కూడా 140 కోట్ల మంది మనం భారతీయులము, మిగిలిన అంశాలు ఎన్నికల సందర్భంలో ఇతర సందర్భాల్లో మాత్రమే వస్తాయి, అభివృద్ధి విషయంలో మాత్రం మనమంతా భారతీయులు ఒకటేనేటువంటి విధానంలో అందరూ వెళ్లాల్సిందే. ఇది నరేంద్ర మోడీ గారు ఇనిషియేషన్ తీసుకున్నందుకు వారిని అభినందించాలి, దాన్ని ఫాలో అవుతున్నందుకు ఇతర ముఖ్యమంత్రులు కూడా మనం అభినందించాలి.
1: చివరిగా వెంకటరమణ గారు, నేటి యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది, ముఖ్యంగా మానసిక ఒత్తిడి కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, అట్లాగే ఇతరత్ర సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, ఇలాంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే నేపథ్యంలో యువత తమను తాము ఒక స్వయం సంచాలక వ్యవస్థగా రూపొందించుకోవడానికి ఎలాంటి ముఖ్యమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి, స్వీయ క్రమశిక్షణ ఏ విధంగా అవలంబించాలి?
0: ఇది ఒక్క ప్రభుత్వ చొరవతో మాత్రమే రాదు, దీనికి సమాజము, కుటుంబము, వ్యక్తి ఈ ముగ్గురు కూడా క్రమశిక్షణగా ఉండాలి. వాస్తవానికి ప్రతి వ్యక్తి, మీరు గత తరాన్ని ఈ తరాన్ని గనక పోల్చి చూస్తే కనుక ఈ తరానికి ఉన్న విద్యావకాశాలు కానీ, ఉద్యోగావకాశాలు కానీ, అభివృద్ధి అవకాశాలు కానీ గత తరానికి లేవు. ఈ తరానికి ఉన్నంత ఇన్ఫర్మేషన్ గత తరానికి లేదు. ఇప్పుడున్న తరం ఏదైతే ఉందో ఇది అసలు నిజానికి చాలా అదృష్టవంతమైన తరంగా మనం భావిస్తాం. అయితే ఈ తరంలో మనకి కొంత డిజిటల్ టెక్నాలజీని పెడద్రోవ పట్టించే ధోరణులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని నుంచి బయటపడి స్వీయ

0: క్రమశిక్షణ అనేది తెచ్చుకోవాల్సిన అవసరము ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. అది వ్యక్తిగత స్థాయిలో ఉండాలి. ఒక వ్యక్తి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా రావాలి అంటే కనుక కుటుంబం కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని కుటుంబ విలువలు ఉండాలి. కుటుంబంలోనే జాతి నిర్మాణం జరుగుతుంది. కుటుంబం కూడా రాజకీయ వ్యవస్థ పట్ల మరి కొన్ని విలువలను వ్యక్తికి అందించవలసిన బాధ్యతను వేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటి ద్వారా మాత్రమే వ్యక్తి బాధ్యతతో మరి గొప్ప పౌరుడుగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమాజం కూడా ఎవరైతే కఠోర శ్రమ చేసి అభివృద్ధిలోకి వస్తున్నాడో అతని నాయకత్వాన్ని అంగీకరించాలి. ఈ విధంగా వ్యక్తి, కుటుంబము, సమాజము, పౌర సమాజము, ప్రభుత్వము వీరన్నింటి యొక్క సమగ్రమైన కృషి ఆధారంగానే మాత్రమే మనకి యువజనులు అనేవారు అభివృద్ధి చెందుతారు. దీంట్లో ప్రభుత్వం కూడా తన వంతు కృషి తను చేస్తోంది. మనం గత ప్రభుత్వాలతో పోల్చి చూసినప్పుడు మరి ఈ రోజు ప్రభుత్వం అనేది ఎంతో ముందుకు వెళ్లి మరి అనేక యువజన కార్యక్రమాలను తీసుకొచ్చింది. వాస్తవానికి 2014 జాతీయ యువజన పథకం అనేది వచ్చింది, యువజన విధానం అనేది వచ్చింది. దాన్ని మళ్ళీ 2026 నేషనల్ యూత్ పాలసీ అనేది మళ్లీ తీసుకొచ్చారు. యువజనులకు ఒక నిర్దిష్టమైన విధానము అనేది ఒకటి ఏర్పడటం అనేది ఈ దిశగానే సాగుతోంది. అందువల్లనే మనము భారతదేశం అభివృద్ధి చెందడానికి ఇవన్నీ కూడా తోడ్పడతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
1: ప్రొఫెసర్ వెంకటరమణ గారు, సతీష్ గారు, విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన క్రీడల మంత్రుల సమావేశాల నేపథ్యంలో యువత సాధికారత అలాగే క్రీడా స్ఫూర్తి ఏ విధంగా యువత అవలంబించాలి, క్రీడాకారులకు ప్రభుత్వం ఏ విధంగా చేయూతను అందిస్తోంది, ఇలాంటి ఎన్నో కీలకమైన అంశాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతో మీ అభిప్రాయాలు విలువైన సమాచారాన్ని పంచుకున్నారు. మీకు ఆకాశవాణి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. సమాజంలో మార్పు రావాలంటే ఆలోచనలో మార్పు రావాలి. కొత్త ఆలోచనలకు యువతే కేంద్ర బిందువు. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన దేశాల్లో ఒకటి. మరి ఈ యువశక్తిని సరైన దిశలో నడిపించగలిగితే మన దేశం ఆర్థికంగా, సాంకేతికంగా, సామాజికంగా మరింత బలమైన దేశంగా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మన దేశం 2047 అభివృద్ధి లక్ష్యాల సాధనలో యువతనే ప్రధాన శక్తిగా భావిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాలు యువతకు సరికొత్త అవకాశాలను కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్తును నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నాయి. మరి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సతీష్ గారికి అలాగే వెంకటరమణ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం.
2: నమస్కారం. ఇంతవరకు మీరు బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశం, యువతకు దిశానిర్దేశం అనే అంశంపై ప్రత్యేక చర్చ కార్యక్రమం విన్నారు. పాల్గొన్న వారు రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు ప్రొఫెసర్ పి వెంకటరమణ గారు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎడ్ల సతీష్ కుమార్, సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్, కోఆర్డినేటర్ డాక్టర్ భిక్షా కేతావత్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
5: సమయం 8:30. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు విందాం. మొదటగా విందాం అభిమన్యుడు చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

ఇప్పుడు విందాం రాజహంస చిత్రం నుంచి ఎంఎం కీరవాణి చిత్ర పాట, సీతారామశాస్త్రి సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాట మీకోసం.

0: శ్రోతలు, మీరు ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. చిత్రసీమ సినీ గీతాలు ఇంతటితో సమాప్తం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: సమయం 8:45. ఇప్పుడు సమాచార సంధ్య, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మై ముకేష్ కుమార్. నేపాల్ బాఢ్ మే ఫంసే భారతీయ నాగరికో కా పతా లగానే ఔర్ బచానే కే ప్రయాస్ తేజ్. లగ్భగ్ 1300 లాపతా లోగో మే 290 భారతీయ. మృతకో కీ సంఖ్యా 359 హుయీ. బిహార్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ ఔర్ పూర్వోత్తర రాజ్యో మే శనివార్ తక్ మూసలాధార్ వర్షా కీ సంభావనా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివార్ సే 4 దిన్ కీ ఉజ్బెకిస్తాన్ ఔర్ కిర్గిస్తాన్ కీ యాత్రా పర్. రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ నే మధ్యప్రదేశ్ మే టీ యుద్ధక్ ట్యాంకో కీ మరమ్మత్ పరియోజనా కీ ఆధార్శిలా రఖీ. ఇసే రాష్ట్ర కీ ఆత్మనిర్భర్తా కీ యాత్రా మే మహత్వపూర్ణ ఉపలబ్ధి బతాయా. సర్కార్ నే ప్యాజ్ కీ పర్యాప్త ఉపలబ్ధత సునిశ్చిత్ కర్నే ఔర్ కీమతో పర్ నియంత్రణ కే లియే బఫర్ స్టాక్ సే ప్యాజ్ కీ బిక్రీ శురూ కీ. ఔర్ భారత్ తథా మేజ్బాన్ శ్రీలంకా కే బీచ్ దూసరా క్రికెట్ టెస్ట్ మ్యాచ్ డ్రా భారత్ నే శృంఖలా 1-0 సే జీతీ. భారత్ నే నేపాల్ మే బాఢ్ కే కారణ్ ఫంసే భారతీయ నాగరికో కా పతా లగానే ఔర్ సురక్షిత్ నికాల్నే కే ప్రయాస్ తేజ్ కర్ దియే హై. नई दिल्ली में आज विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने कहा कि भारतीय अधिकारी नेपाल प्रशासन के साथ मिलकर फंसे भारतीयों से संपर्क करने और उनकी सुरक्षा सुनिश्चित करने के हर संभव प्रयास कर रहे हैं. श्री जायसवाल ने बताया कि भारत ने नेपाल में बचाव और राहत अभियानों में सहायता के लिए 47 टन से अधिक राहत सामग्री भेजी है.
3: दो जहाज पे हम लोगों ने सहायता नेपाल को पहुंचाया है. पहला जहाज यहाँ से 10 टन करीबन रिलीफ मटेरियल लेके काठमांडू पहुंचा था, जिसमें कि कंबल, सोलर लैंप, दवाइयां, हाइजीन किट्स और टेंट वगैरह इस प्रकार की चीजें हैं. दूसरा जहाज C-17 वो आज सवेरे हमारे यहाँ से निकला और इसमें 37.5 टन की सप्लाई, जिसमें कि 28.5 टन रिलीफ आइटम्स और 8 टन दवाइयां और 1 टन खाने पीने की सामग्री और जो भी मानवीय सहायता हो सकता है वो भी हम प्रदान करेंगे.
2: विदेश मंत्रालय ने बताया कि नेपाल में बाढ़ के बाद 290 भारतीय नागरिकों से संपर्क नहीं हो सका है. 84 भारतीयों को सुरक्षित निकाल लिया गया है. इनमें त्रिशूली 1 जल विद्युत परियोजना के 63 कर्मचारी और कैलाश मानसरोवर यात्रा पर गए तमिलनाडु के 21 लोग शामिल हैं. विदेश मंत्रालय ने बाढ़ के मद्देनजर लोगों की सहायता के लिए नई दिल्ली में 24 घंटे कार्यरत नियंत्रण कक्ष स्थापित किया है. नियंत्रण कक्ष से 9-1-1-2-3-0-8-8-7-1-8 पर संपर्क किया जा सकता है. व्हाट्सएप कॉल और संदेश के लिए 9199-6829-1988 नंबर जारी किया गया है. काठमांडू में भारतीय दूतावास ने सहायता के लिए 9779851316800

శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 10 గంటలకు శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం. పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు ఐపీఎస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం. అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు. మీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు విందాం మల్లెపువ్వు చిత్రం నుంచి చిన్నమాట, పి సుశీల పన్నపాట, వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతం.

మీరు వింటున్నారు ఆపాతమధుర గీతాలు. ఇప్పుడు విందాం పూజా ఫలం చిత్రం నుంచి పగలే వెన్నెల ఎస్ జానకి పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం,

ఇప్పుడు విందాం రాముడు భీముడు చిత్రం నుంచి తెలిసిందిలే తెలిసిందిలే. ఘంటసాల పి సుశీల పాడిన పాట, సి నారాయణరెడ్డి సాహిత్యం, పెన్యాల సంగీతం.

శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 10 గంటలకు శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు ఐపీఎస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు సంస్కృత భాషా విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు. మీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు విందాం బాలమిత్రుల కథ చిత్రం నుంచి గున్నమామిడి కొమ్మ మీద, ఎస్ జానకి పన్న పాట, సత్యం సంగీతం.

ఇప్పుడు విన్నాం మంచి మనసులు చిత్రం నుంచి నన్ను వదిలి నీవు పోలేవులే. ఘంటసాల సుశీల పాన పాట, దాశరథి సాహిత్యం, కేవీ మహదేవన్ సంగీతం.

ఇప్పుడు విందాం పూజా చిత్రం నుంచి ఎన్నెన్నో జన్మల బంధం. ఎస్పి బాలు, వాణి జయరాం పాడిన పాట, దాశరథి సాహిత్యం, రాజన్ నాగేంద్ర సంగీతం.

రాజకోట రహస్యం చిత్రం నుంచి నిలవంక తొంగి చూసింది ఘంటసాల శిశిలపాన పాట. నారాయణరెడ్డి రచన, విజయకృష్ణమూర్తి సంగీతం. ఈ పాట మీకోసం.

ఎస్పీ బాలు జానకి పన్న ఈ పాట మీకోసం. మహర్షి చిత్రం నుంచి నారాయణ కృష్ణమూర్తి సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

0: New Delhi for consumers of the National Capital Region. Onions from the government's price stabilization buffer are being sold at a subsidized rate of 35 rupees per kilogram through NCCF, NAFED and Kendriya Bhandar outlets as well as mobile vans across Delhi. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ఇక రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు తెలుసుకుందాం. 6:10 భావన కార్యక్రమంలో ఆలోచన విధానాలు, చేరువేళ భార్గవ శర్మ గారి ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో లక్ష్మీస్తుతి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో నైరుతి ఋతుపవనాలపై ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందిస్తున్న వివరాలు. 7:00 నల్గొండ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి రోజు విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా వైశిష్టం గురించి డాక్టర్ పాటూరి నాగరాజు గారి ప్రసంగం. అనంతరం ఇది మన చట్టం శీర్షికలో భాగంగా సైబర్ క్రైమ్స్లో నూతన పోకడాలు, సిడిఏసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తిగారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మారెల్ల కేశవరావు గారి వయోలిన్ వాద్యం.

10:03 శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు, ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవీ రమణచారి, ఐఏఎస్ తెలంగాణ రాష్ట పూర్వ ప్రభుత్వ సలహాదారు. మీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం 11:00 నాటకం దేవతలు ఎత్తిన పడగ రచన డాక్టర్ పివి రమణ, నిర్వహణ శ్రీమతి వై సరోజ నిర్మల. 12:10 యోవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా సుమలత కాయల గోమతి సుమచంద్ర గారి ప్రసంగం, 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంలో హిమాయత్ నగర్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం, ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో అప్రూప సుందరి కథ ఒగ్గు కథలా వినిపిస్తారు శ్రీ మారుపాక శంకర్ బృందం వారి బృందం. 3వ భాగం 6:30 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాత్విక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పంటలలో జీవన ఎరువుల వాడకం, జీవ నియంత్రణ పద్ధతి వీటి గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రాయోజిత కార్యక్రమం తోట ముచ్చట్లు, అలాగే కుందేళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ వెటనరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి గారు అందించే వివరాలు, 7:45 వికసిత్ భారత్, 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 మధుర గీతాలు. ఇవండి రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. నిలయంలో సమయం 11:14 కావస్తుంది. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్ పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.